హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం

0: Vishnu FM 90.4.
1: ఏ వాసనతో విడుతోంది? ఆ వాసన ఈశ్వరుడి గురించి అయితే ఒకలా విడుతుంది, ఆ వాసన లౌకికమైన వాటి గురించి అయితే ఒకలా విడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు 9 రంధ్రములలోంచి వెళ్ళాలని లేదు, రోమకూపములుంటాయి, అందులోంచి నెత్తురు పైకి రాదు, ఒక్క చెమట పైకి వస్తుంది. ప్రతి వెంట్రుక యొక్క కుదురు మొదలు భాగంలోంచి లోపల ఉన్న నీరు పైకి వస్తుందంటే అది రంధ్రమే. కానీ ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియలో ఉన్నటువంటి ఘనత ఏమిటంటే నెత్తురు పైకి రాదు, అందులోంచి రోమకూపములలోంచి కూడా విడిపోతుంది. ఆఖరి ఊపిరి ఆగిపోగానే ఇక తను కదలడానికి అవకాశం ఉండదని బయటికి వెళ్ళిపోతుంది ఆ శరీరంలోంచి. వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయినటువంటి జీవుడున్నాడే, వీడు మళ్ళీ చూడ్డానికి, వీడు మళ్ళీ వినడానికి, వీడు మళ్ళీ తినడానికి, వీడు మళ్ళీ అనుభవాల కోసం వీడికో శరీరం కావాలి. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే స్వతంత్రంగా ఇవ్వడు. నీకు బుద్ధి ఇచ్చాను కదయా, నువ్వు దేని గురించి ఆలోచిస్తూ వచ్చేసావు ఆఖరణ, ఇది ఆలోచించావా లేదా? కాదని ఎలా అంటారు? రుచి వాసన, వాసన దేని మీద నిలబడిందో దానికి అనుగుణమైన శరీరాన్ని ఇస్తాడు. అందుకే నా హేయోపాధేయ వర్జిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. ఆ వెళ్ళిపోవడంలో దాన్ని స్థిరీకరిస్తారు, మార్గములను కారణములను చెప్పకుండా వర్గీకరణ చేసేస్తారు. 4 రకాలుగానే వెళ్ళిపోతాడు జీవుడు వెళ్ళిపోయేటప్పుడు. మొట్టమొదటి దాన్ని అలా వెళ్ళిపోయేటప్పుడు ఆర్తచింత అంటారు. ఆర్తచింత అంటే తనవారి ఎందు రాగము, అందుకనొచ్చాడు కృష్ణ పరమాత్మ. నీ పిచ్చిరా చచ్చిపోతారు చచ్చిపోతాను అంటున్నావు, చచ్చిపోయే వాళ్ళందరూ మళ్ళీ పుడతాడు ఈ రాగద్వేషాలకే. రాగము చేత వస్తాడు. ఎలా వస్తాడు? తన డబ్బు మీద వ్యామోహం, ఆ డబ్బంతా ఎక్కడుందో దాని కింద తిరిగి ఎక్కవుతాడు, అంటే వెన్నుపాం అడ్డంగా ఉండే జీవి అవుతాడు. ధనము, ధాన్యము, ఐశ్వర్యము, బంగారము, లేకపోతే ఏదో దస్తావేజులు, ఇలాంటి వాటి మీద ఉండిపోయినటువంటి వ్యామోహం చేత విషము కూడా శరీరమునందున్నవాడై అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా వచ్చి అవి ఎక్కడ పెట్టాడో అక్కడికే వచ్చి కూర్చుంటాడు. అదే కదా ఆఖరణ భయపడ్డాడు, ఏమైపోతుందో ఆ డబ్బు, ఏమైపోతుందో ఆ డబ్బు, ఏమైపోతుందో అని. ఆ ఇనప్పెట్టి ఎక్కడుందో దాని కిందకే వచ్చి చేరుతాడు. చీకటిగా ఉంటుంది కదండి, అక్కడికి వస్తాడు. ఎప్పుడో ఎవరో బీరువా తీస్తుంటారు, వాడికి భయం వేస్తుంది, అయ్యయ్యో ఇంత సంపాదించాను కొడుక్కిద్దాం.

అనుకున్నాను. ఆవెర్రివాడు తాళాలు వీడికిచ్చాడు, వీడు గబుక్కుని ఏ గొలుసు అట్టుకుపోతాడో అని గబగబగబా బయటికి వచ్చి ఆ కాలు మీద కొడతాడు. అక్కడి నుంచి వాడు తేలు తేలంటాడు. ఇక కొడుకు కోళ్ళు చీపురు కట్టుకొచ్చి బయటికి తీసేసి చెప్పెట్టి కొట్టి చంపేస్తారు. అక్కడతో ఆ చింత పోతుంది. దీన్ని ఆర్త చింత అంటారు. మనిషి యొక్క మనసు రుచి వాసన రుచి వాసన రుచి వాసనగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి దేని మీద నిలబడిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి, అది హీనోపాధిలోకి వెడతాడు. అటువంటి ఆకర్షణలు ఉంటాయి. రెండవది రౌద్ర చింత. దీనికి పూర్తి వ్యతిరేకం. నాకు రావలసిన డబ్బు వాడి వల్లే పోయింది, నా ఐశ్వర్యం వాడి వల్ల భ్రంశమైంది, నా సుఖ సంతోషాలని వాడు తీసేశాడు. అప్పుడు కూడా మనసు దాన్నే పట్టుకుంటుంది, వాడి గురించే ఆలోచిస్తుంది, అది రౌద్ర చింత. ఇప్పుడు బాగా దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతాడంటే, చచ్చిపోయే ముందు కూడా మనసుకు అలవాటు అయిపోయి అదే ఆలోచించడం, వాడి గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. రౌద్ర చింత అయి వాణ్ణి పాడు చేయడానికి ఎడతాడు. పావుగానో తేలుగానో జెర్రిగానో వాణ్ణే కలవడానికి ఎడతాడు. వెళ్ళి వాణ్ణి చంపడానికి కూర్చుంటాడు అక్కడ. రౌద్ర చింత అప్పుడు తిరియక్కైపోతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెన్నుపాం ఇలా నిలువుగా పెరగదిహ, వెన్నుపాం అడ్డంగా పెరిగే ప్రాణైపోతాడు. అడ్డంగా పెరిగేవేవి ఇక బుద్ధితో కర్మ చెయ్యలేవు, అదే గుర్తు. తిరియక్కంటే వెన్నుపాం అడ్డంగా వచ్చిందంటే ఇక బుద్ధి లేదు అని. అప్పుడు తిరియక్కుగా వెళ్ళి రౌద్ర చింత చేత ఎవరి మీద శత్రుత్వం పెట్టుకున్నాడో అక్కడ కూర్చుంటాడు. మూడవది శుక్లచింత. శుక్లచింత అంటే శాస్త్రమును గురించిన పరివేదన. అరే నా జన్మాంతరంలో నాకు ఎప్పుడు తెలుస్తాయిరా ఇవన్నీ, నేను ఎప్పుడు చదువుతాను భగవద్గీత, నేను ఎప్పుడు చదువుతాను రామాయణం, నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా 24,000 శ్లోకములు చాలా జాగ్రత్తగా పట్టి పట్టి రామాయణంలో చదివి, టీక చదివి, తాత్పర్యం చదివి 24,000 శ్లోకాల్ని అత్యంత గౌరవంగా మర్యాదగా భక్తిగా చదివానా? చదవలేదు. మహాభారతం 18 పర్వాలు నేను చదివానా? 50 సంవత్సరముల వయస్సు దాటిపోయింది, 18 పర్వాల పుస్తకాలు చదవలేదు. భాగవతం 12 స్కందాలు చదివానా? నా జన్మలో నేను చదవలేదు. ఇవేమీ చదవలేదు. శాస్త్ర సంబంధమైనవి నీకెక్కడి నుంచి వస్తుంది బుద్ధి రమ్మంటే? ఏతత్ శాస్త్రం ప్రమాణంతే. నీకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అసలు? నీకు ప్రమాణమే తెలియలేదు. ఇక నీ జీవితానికి ఉద్ధరణ ఏమిటి? ఇక ఉద్ధరణ అన్న మాటే లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే తాపత్రయపడ్డాడు. అరే నేను ఇవేవి విచారణ చేయలేదు, నేను తెలుసుకోలేకపోయాను, నాకు ఇవేవి తెలియవు, నేను ఏ గురువు గారి దగ్గర కూర్చోలేదు, నేర్చుకోలేదు, సాధన చేయలేదు, వినలేదు. అయ్య బాబోయ్, ఆయుర్దాయం ఏం ఆయుర్దాయం అండి? ఓ 70 ఏళ్ళు బతికితే అందులో 20 ఏళ్ళు వచ్చేంత వరకు అసలు సరిగ్గా ఏమీ తెలియదు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్ల వరకు వ్యామోహాలు, 50 నుంచి 70 ఏళ్ల వరకు 20 ఏళ్ళు చింత, మిగిలిపోయిన 10 ఏళ్ళు అక్కర్లేని విషయాలన్నీ పట్టుకున్నాం. బాలస్థావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్థావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా నాకు ఖాళీ ఏది? అరే నేను ఎంత పాడైపోయానరా, నేను ఎప్పుడు చదువుకుంటానరా అని పిల్లల గురించి బెంగపెట్టుకోవడం మానేసి అలా పుస్తకాలని చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిచి నాకు ఈ విషయం అర్థం కాలేదని చదివితే, నాకు చెప్పే మహాత్ములు ఉన్న రోజుల్లో నేను వెళ్ళింది లేదు, నేను నేర్చుకున్నది లేదు, నేను చదువుకున్నది లేదు, నేను అర్థం చేసుకున్నది లేదు, నేను అనుష్ఠించింది లేదు, ఆఖరికి ఇలాగే వెళ్ళిపోతున్నాను. ఈశ్వరుడిచ్చిన ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ చదువు, ఈ మనస్సు, ఈ తెలివితేటలు పనికి మాలినవై కూర్చున్నాయి, ఈశ్వరా నేను ఎలా బాగుపడతాను అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దాన్ని శుక్లచింత అంటారు. అలా ఎవడు ఏడుస్తూ వెళ్ళిపోయాడో వాణ్ణి మహాజ్ఞాని, గొప్ప పండితుడు, గొప్ప అనుష్ఠాన తత్పరుడు, వేద ప్రమాణం ప్రకారం బ్రతికేటటువంటి ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టిస్తాడు. పుట్టిస్తే ఆయన గాయత్రి ఉపదేశం చేసి సంధ్యావందనం చేయించి తండ్రి పుస్తకం అక్కర్లేకుండా పక్కన కూర్చోబెట్టుకుని కొడుక్కి విద్యాబోధ చేస్తూనే ఉంటాడు అలాగా. అంతే, తండ్రి దగ్గర ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా తెలుసుకుని, తండ్రి దగ్గర వేదాంతం అంతా విని, తాను గొప్ప సునిశ్చితమైన ప్రజ్ఞని పొంది, తాను వేదవిహితంగా ఎలా బతకాలో అలా బతికి, చిట్ట చివర శరీరాన్ని ఈశ్వరుని యందు నిలబెట్టి ఊర్ధముఖ చలనం చేయించి యోగమునందు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ జన్మలో వెళ్ళలేకపోయాడు, కానీ వచ్చే జన్మలో వెళ్ళిపోతాడు ఈశ్వరుల్లోకి. శుక్ల చింత దానికి కారణమవుతుంది.
చిట్ట చివరి చింత ఒకటి ఉంటుంది, దాని పేరు ధన్య చింత.

అని పేరు. ఇది అనుష్ఠానం వైపుకి తీసుకెళ్లిపోతుంది. సరి అయినటువంటి గురువు లభిస్తాడు. లభించి ఆ గురువు గారి దగ్గర కూర్చుని వినగలిగినటువంటి స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఏర్పడి చెవులు దొప్పలు చేసుకుని వింటాడు. విన్నదాన్ని బాగా పరిశీలనం చేస్తాడు. చేసి వైరాగ్యమును పొందుతాడు. ఆ వైరాగ్యంతో నిత్యకర్మానుష్ఠానమును కానీ సుఖ దుఃఖములకు కానీ తాను సాక్షి మాత్రుడవుతాడు. తాను విచలితుడు కాడు. తాను దాని వలన జ్ఞానమును పొందుతాడు. ఆ జ్ఞానము చేత ఈ జన్మలోనే ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఇంకొక కడుపులోకి వెళ్ళి ఇంక మళ్లీ శరీరంలోకి రాకుండా ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కాబట్టి నాలుగు రకాలైన వాటికి కారణము మనస్సే. అందుకే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మీ పునర్జన్మకి కారణము ఈశ్వరుడు కాడు, మీ పునర్జన్మకి కారణము మీరు చేసే కర్మలు కావు. ఎందుకో తెలుసా అండి? కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. కర్మ ఏం చేస్తుందండి? కర్మ మిమ్మల్ని ఉద్ధరించలేదు. నేను దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశాననుకోండి, 108 ప్రదక్షిణములు చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి చీమతలక ఎంత పుణ్యం కన్నా 108 ప్రదక్షిణములు చేసేటప్పుడు నా మనసు పట్టుకోకూడని వాటిని పట్టుకుని, చూడకూడని వాటిని చూడకూడని రీతిలో చూస్తూ తిరుగుతూ నా మనసు హేయమైన పాపం చేస్తోందనుకోండి, 108 మాటలు ఈ జడమైన శరీరం తిరిగింది, మనసెక్కడ పావనమైంది? అందుకే మనస్సుని సంస్కరించడం చాలా చాలా కష్టం. మనస్సుని సంస్కరించడం అనే దానికి సాధనము ఒక్కటే, గురువు వలన శాస్త్రాన్ని వినడము, శాస్త్రాన్ని బాగా పరిశీలించడము, శాస్త్రాన్ని అధ్యయనం చేయడము. ఈ రెండు వినా మార్గములు లేవు. కిలి వదలడానికి చింతపండు ఒక్కటే మార్గం అయినట్టు గురుబోధ ఒక్కటే కిలి వదలడానికి మార్గము. అలా చేస్తే ఉత్తర జన్మలలో నీకు ఏ శరీరం ఇవ్వాలి అన్నదానికి నువ్వే కర్తవై కూర్చుంటావు. తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నముహ్యతి. అప్పుడు ఆయన బెంగపెట్టుకోడు. నేను దేని మీద చింత పెట్టుకుంటే నాకు తగిన శరీరం వస్తుందో దాని మీదకి చింత పెట్టుకుంటాడు. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ప్రమాణంగా ఉంది కాబట్టి ఇది పడిపోతోంది బెంగేమిట్రా. ఎప్పుడు నా కర్తవ్యమునందు నేనుంటే జరగవలసిన దాని గురించి నాకు భయం లేదు. నా కర్తవ్యాన్ని వదిలిపెట్టేస్తే, ధర్మమునందు వైక్లభ్యమును పొందితే నేను పొందవలసిన దానిలో చిత్రమైన భయం వస్తుంది. క్షత్రియుడుగా తన కర్తవ్యం తాను చేయడంలో విఫలుడవుతున్నాడు అర్జునుడు. అందుకని పిరికి పంద నపుంసకుడా లే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఏమిటి హృదయ దౌర్బల్యం? విడిచిపెట్టి లే. కాబట్టి ఏడు చచ్చిపోతారు చచ్చిపోతారంటే ఏంటి? ఈ చచ్చిపోతాను చచ్చిపోతామన్న పిరికితనం, ఈ భయమే చిట్ట చివరికి ఏం చేస్తుందో తెలుసా? బతికున్నన్నాళ్ళు వ్యామోహాలకి, చిట్ట చివరి ఆ వ్యామోహంలో నిలబడడానికి, పునర్జన్మ గురించినటువంటి భయంతో చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని బెంగ పెట్టుకుని పిరికితనంతో వెళ్ళిపోవడం వల్ల పొగలు కమ్మినటువంటి, చీకటి కమ్మిన దక్షిణ మార్గంలో ప్రవేశించి పునర్జన్మలో మళ్ళీ అనేకమైనటువంటి దెబ్బలు తిని యాతనలు అనుభవించి అడ్డంగా విన్నుపా ఉన్నటువంటి జన్మలోకి ప్రవేశిస్తావు. ధీరుడవు కా. ధీరుడైన వాడికి భయం లేదు. వాడు శాస్త్రమును గురించే విచారణ చేస్తాడు. శహభాష్ పడిపోతోంది, అయిపోయింది, పండిపోతోంది. ఒక పువ్వు పిండి అయిపోతుంది. ఇది పువ్వుగా వచ్చింది, పిండిగా మారుతోంది. పిండి కాయ అయింది, కాయ పండయింది, పడిపోయింది. గొంగళి పెరుగు సీతాకోక చిలిగైంది. ఏనాడు మార్పు మొదలైందో ఆనాడు నా మృత్యువు మొదలైంది. కాబట్టి శరీరం పడిపోతుంది, దాని ధర్మం అది, పడుతోంది. కానీ హేయమైన దాంట్లోకి నేను వెళ్ళిపోకూడదు, ఉత్తమమైన దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళడానికి నేనే కర్తని. నేనేం చేస్తానన్న దాన్ని బట్టి నేను నిలబడతాను. ఆ కర్త అన్నప్పుడు నేనేం చెయ్యాలి అన్నది నా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, ఎవడేం చెప్తే చేయడం కాదు. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే. ఈశ్వరుడు ఏం చెప్పాడో అదొక్కటే ప్రమాణం. ఈశ్వరుడు చెప్పింది వేదం, వేదమే ప్రమాణం. కాబట్టి ఆ వేదమునందు ఉపనిషత్తుల అంతర్భాగం, ఆ ఉపనిషత్తుల యొక్క సంఘాతమే భగవద్గీత. కాబట్టి నువ్వు ఈశ్వరుడు ఏం చెప్పాడో, వేదమేం చెప్పిందో, ఉపనిషత్తులు ఏం చెప్పాయో, శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్రాధ్యయనము చేసి శాస్త్రమునందు పూనిక కలిగినటువంటి గురువు ఏం చెప్పాడో దాన్ని మనసులో పెట్టుకుని నువ్వు విచారణ చేయడం ప్రారంభం చేస్తే. కాబట్టి ఇప్పుడు భగవద్గీత విన్నవాడికి ఏం కావా, ఏమి అలవాటు అవ్వాల్సి ఉంటుంది? దేహినోస్మిన్యతా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. కాబట్టి ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలో కెడతాను, భయం లేదు. నా మనస్సుని సంస్కరిస్తాను.
ఇవాళ

నుంచి నా మనసు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం వేపుకి దీన్ని తిప్పుతానిక. ఇది అభ్యాసం. లొంగని గుర్రాన్ని లొంగదీయడం, లొంగతీయగలిగినటువంటి ప్రజ్ఞ కొంతమందికే ఉంటుంది. మహాభారతంలో అర్జునుడి గురించి చెప్తూ అంటారు, గుర్రములను లొంగదీయగలడు అంటారు. అలా నీ మనసుని నువ్వు లొంగదీయగలిగితే, అక్కరమాలిన పిశినారితనం నుంచి నువ్వు వినిర్ముక్తం కాగలిగితే, అక్కరమాలిన కామం నుంచి నువ్వు విముక్తం కాగలిగితే, నీ కామము ఈశ్వర కామముగా నువ్వు మార్చగలిగితే, నువ్వు చేసే క్రియలన్నీ ఈశ్వరుడు యొక్క ప్రీతి కొరకు నువ్వు చేస్తే, దాని వలన ఈశ్వర ప్రీతి నీకు కలిగితే, నీకు ఎప్పుడూ భగవంతుని యొక్క ప్రీతి పొందడం కోసం బ్రతకడం అలవాటైపోతే, ఆనాడేమవుతుందంటే నువ్వు చేసే ఏ పని నీ మెహర్భా నీ కొరకు కాదు, నీ గొప్పతనం కొరకు కాదు. దాసి ఇల్లు ఊడిస్తే దేనికి తుడుస్తుందంటే, మా అయ్యగారు సంతోషిస్తారా లేదా, చక్కగా తుడిచావే ఇల్లు అంటాడా అయ్యగారు, బట్టలు ఉతికింది ఎంత చక్కగా ఉతికిపెట్టావే, పంచ కూర్చుని పూజ చేశా, పూజ చేయడం వల్ల పంచంతా పసుపు పడింది, ఎంత బాగా ఉతికావు, పసుపు మరక కూడా లేకుండా ఉతికేశావు అని అయ్యగారంటే దానికి సంతోషం. అయ్యగారి ప్రీతి కొరకు అన్ని పనులు చేసిన దాసిలా, నువ్వు చేసే పనులు నీ మెహర్భాని కోసం చేయకూడదు. నువ్వు చేసే ఏ పనైనా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తుండాలి. ఈశ్వరుడు ప్రీతి పొందాలి అంటే ధర్మ ధార్మికం ఒక్కటే మార్గం. కాబట్టి చేసి ఈశ్వరార్పణం చేయాలి. ఈశ్వర మీరు మా చేత చేయించారు, ధన్యుణ్ణి చేశారు తండ్రి. ఏతత్ ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. అలా నువ్వు నిలబడగలిగితే ఎప్పుడూ నిన్నొకడు చూస్తున్నాడు యజమాని, వాడు ఆఖరణ తీర్పు చెప్తాడు కాబట్టి నేను వాడి ప్రీతి కొరకు ఉండడం అలవాటైపోతే. శంకరులు వైరాగ్య శతకంలో చెప్తారు చిట్ట చివర, ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు పనిపిల్ల చూడండి, ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఆఫీస్ టైం అయిపోతే వెళ్ళిపోతారు, పనిపిల్ల వెళ్ళిపోయేటప్పుడు టైం అయిపోయిందని వెళ్ళిపోదు, అమ్మగారు ఇంకా బయలుదేరుతున్నానంటుంది, అదైపోయిందా ఇదైపోయిందా అని అడుగుతుంది, అది అయిపోయింది అమ్మగారు, ఇది అయిపోయింది అమ్మగారు, ఒక్క చిన్న పని చేయాలి, ఎవరో మామిడికాయలు పంపించారు కాస్త 50 మామిడికాయలు తరిగి పెట్టాలి, అమ్మ సాయంకాలం 1 గంట ముందు వచ్చి తరిగి పెడతానమ్మా, కాస్త ఇంట్లో పిల్ల ఏడుస్తోంది ఒళ్ళు వేడిగా ఉంది వెళ్ళిపోతానమ్మా అని, సరే వెళ్ళు అయితే సాయంకాలం తొందరగా రా, ఒకవేళ పిల్లకి ఒళ్ళు వేడి ఎక్కువ అయితే రాకు పర్వాలేదు, రాకపోయినా నేను తరుక్కుంటానని యజమానురాలు అందనుకోండి అప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా అనుమతి అడిగి వెళ్ళిపోయిన దాసిలా ఇందులోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా, ఈశ్వర కరుణామయుడవై నా ఎందు అనురక్తితో, నేను పాపాలు చేశానని మనసుతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి మనసుని, శరీరంతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి శరీరాన్ని, వాక్కుతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి వాక్కుని, మూడింటినీ కలిపి జీవుణ్ణి శరీరంలో పెట్టి నాకు ఇది ఇచ్చావు, నా చేతనైనంత వరకు జాగ్రత్తగా ఉన్నాను, నీ ప్రీతి పొందాను అనుకుంటున్నాను, ఒకవేళ నేను తెలిసో తెలియకో అక్కడక్కడా శాస్త్రాన్ని ఉల్లంఘించి దీనితో అపరాధములు చేసి ఉంటే తండ్రి క్షమించు, వచ్చేస్తున్నాను నీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నానని పరమభక్తితో దీన్ని విడిచిపెట్టాడు అనుకోండి, ఈశ్వరుడు వాణ్ణి తనలోకి కలిపేసుకుంటాడు, శుక్లచింత కింద మారిపోయాడు. అథవా ధన్యచింత కింద ఉన్నాడు, లేదా మహోత్కృష్టమైన జన్మస్తుంది. అందుకే అక్కడక్కడ మీకేమవుతుందో తెలుసా అండి, శుక్లచింత ఘనీభవించిన నాడు గురువు గారి ప్రమేయం కూడా లేకుండా తనంత తానా జన్మలో జ్ఞానం వస్తుంది. కానీ కోట్ల కోట్ల కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఆ మినహాయింపు, ఆయన ఆదర్శము మాత్రము కాడు. తాను శిష్యుడు కానివాడు లోకానికి ఎలా గురుత్వాన్ని నేర్పుతాడు, ఎక్కడో ఉంటారు కోట్ల కోట్ల మందిలో ఒక్కడుంటాడు గురువు అవసరం లేకుండా తరించినవాడు, కానీ ఆయన మీకు ఆదర్శము కాలేడు. ఎందుకంటే మీరు ఆ స్థాయిని పొందినవారు కారు, మీరు ఆ స్థాయిని పొందినవారైతే మీరు అలాగే ఉండి ఉండేవారు కాదు. కాబట్టి మీరు గురువును ఆశ్రయించవలసిందే తప్ప మీరు గురువును ఆశ్రయించనంటే కుదరదు. గురువుని ఆశ్రయించి శాస్త్రమును ఆశ్రయించి మనసుని పరిపుష్టం చేసుకుని దాని వలన మంచి దేహమును పొంది ఉత్తర జన్మలలో ఆ శరీరంతో జాగ్రత్తగా పాపముల నుండి వినిర్ముక్తుడై మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. 12 నెలలు చదివాడండి పిల్లాడు, 12 నెలలు కాదు 24 నెలలు చదివాడు. 24 నెలలు అంటే 36 నెలలు చదివాడు. 10th క్లాస్ దేనికి బాగా చదువుతారు, 10th క్లాస్లో 96% వస్తే ఇంటర్మీడియట్ స్టార్ బ్యాచ్లో వేస్తారని, 10th క్లాస్ అంతా బాగా చదువుకుంటే ఇంటర్మీడియట్ స్టార్ బ్యాచ్లో వేశారు. మంచి పెద్ద పెద్ద లెక్చరర్లు చదివే క్లాసులో కూర్చున్నాడు,
24 నెలల

0: పాటు క్రికెట్ మ్యాచ్ కూడా చూడకుండా అదే పనిగా స్టాప్ వాచ్ పెట్టుకుని 90 నిమిషాల్లో 180 బిట్లు కరెక్ట్ గా చేయడం దృష్టి కేంద్రీకరించి చేశాడు. ఇప్పుడు ఎంసెట్ పరీక్షకు వెళ్ళాడు. నువ్వంతకు ముందు 36 నెలలు ఎంత సాధన చేశావన్నది, ఇప్పుడు నువ్వు ఈ 3 గంటలో 2 గంటలో ప్రభుత్వం అనుమతించిన సమయంలో నీ దృష్టిని ఎంత పెడతావన్న దాని మీదే నీ జీవిత సుఖశాంతలు. ఎంత బాగా చదివినా 2 గంటలు నీకు పక్క నుంచి వస్తున్నటువంటి లౌడ్ స్పీకర్లో పాటల మీద దృష్టి ఉండిపోయింది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో నీకు సీట్ రాదు. నువ్వు ఒక సామాన్యమైన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని బయటికి వచ్చి పట్టా చేత్తో పట్టుకుని ప్రతి ఆఫీస్ ముందుకి వెళ్ళి ఉద్యోగం అడిగి చిట్ట చివరికి ఉద్యోగం రాకపోతే జెరాక్స్ సెంటర్లో 1000 రూపాయలకి బీటెక్ పట్టాతో నువ్వు ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఆ 3 గంటలు నువ్వు వినియోగించలేదు. నువ్వు వినియోగించి ఉండి ఉంటే నువ్వు కూడా 100% క్యాంపస్ సెలక్షన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదువుకుని ఇలా ఇంజనీరింగ్ కాలేజీలోంచి బయటికి వస్తూనే ప్రముఖమైనటువంటి గొప్ప సంస్థలో ఇంజనీర్ అయి నీకోసం వెంపర్లాడగలిగినటువంటి స్థితిలో ఒక గొప్ప కుటుంబంలో అందచందాలకి పేర్గాంచినటువంటి పిల్ల నీకు భార్య అయింది. నీకు భార్య అంత అందమైన పిల్లొచ్చింది కాబట్టి అంత అందమైన పిల్లలు వచ్చారు. అంత గొప్ప మామగారు, అంత గొప్ప తండ్రి గారు, అంత గొప్ప ఐశ్వర్యం ఉంది కాబట్టి నువ్వు జీవితంలో అంత వృద్ధిలోకి వచ్చావు. వీటన్నిటికీ కారణం నువ్వు ఆ 3 గంటలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడమే. ఈశ్వరుడు ఇచ్చే మనుష్య జన్మ కూడా ఎంసెట్ కూర్చునే 3 గంటల్లాంటిదే. 70 సంవత్సరాల వయసు చాలా దీర్ఘాయుద్ధాయం అనుకోకండి. 70 సంవత్సరాల వయస్సు మీరు కొన్ని కొన్నింటితో పోలిస్తే బహు తక్కువ. శబరిమలకి వెళ్ళినప్పుడు చెట్లు కనబడతాయి 5 నుంచి 6 వేల సంవత్సరముల నుంచి ఉన్న చెట్లు ఆ చెట్లు. కొన్ని కొన్ని చోట్ల 10 వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఇంట్లో దాచిపెట్టిన ఇలాంటి తివాచీలు చీమలు కొట్టేయకపోతే అవి 3 తరాల 4 తరాల తర్వాత కూడా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అట్టె పెట్టేటటువంటి మంచినీళ్లు కాచుకునేటటువంటి వేడినీళ్లు కాచుకునే రాగి బాయిలరు మా ముత్తాత గారి ముందే ఎవరో కొన్నారండి బాయిలర్ అన్నారు. ఆ బాయిలర్కు ఉన్నటువంటి ఆయుర్దాయం నీకు లేదు. నువ్వు చాలా తక్కువ నీ ఆయుర్దాయం. అందులో నీకు శాస్త్రం మీదకి దృష్టి వెళ్ళడానికి కావలసినటువంటి సమయం నిర్హేతుకంగా పోతోంది. చింత పట్టుకునే సమయం పనికి రాకుండా పోతోంది. సాధన చెయ్యగలిగిన సమయం కొద్దిగానే మిగులుతోంది. అక్కడ వైగ్లభ్యాన్ని పొందేశావా? తదా దేహాంతర ప్రాప్తి, భయంతో శరీరాన్ని విడిచిపెట్టి తిరియక్కవుతావు. ఒక్కసారి తిరియక్కైపోయాడా ఇక మళ్ళీ ఉచ్చులేసి చంపేస్తారు, కత్తుల పెట్టి నరికి చంపేస్తారు, శూలాలతో పొడిచి చంపేస్తారు, కర్రలతో కొట్టి చంపేస్తారు, రాళ్లు విసిరి చంపేస్తారు. తప్ప చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. తాను ఏ పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఒక్కసారి వదిలిపెట్టేశాడా అయిపోయిందంతే. ఆవు పాలు పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజ త్రయంబకాజ త్రిపదాం తకాజ త్రికాగ్నికాలాజ కాలాగ్ని రుద్రాయ అంటూ ఇక అభిషేకం చేయలేడు. ఇందులో ఉన్నంతసేపే, ఎంతసేపు ఉంటావు తెలియదు, ఈశ్వరుడి శాసనం అయ్యేవరకే. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకున్నావో ఉత్తర జన్మలు బాగుంటాయి, లేదో తిరుగుతూనే ఉంటాడు. అలా తదా దేహాంతర ప్రాప్తి, అలా ఎన్ని దేహాలు మారుతుంటావు ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. పోన్లే, ఆ కర్మ క్షయం చేసుకో, క్షయం చేసుకో. కాబట్టి శరీరం ఎందుకు ఇస్తారో తెలుసా అండి? చేసుకున్న కర్మ క్షయం అవ్వడానికి, ఇంకో అవకాశం. అప్పుడు చేసావుగా పాపం, దుఃఖం రూపంలో దీంతో అనుభవించిపోకూడదు. వాళ్ళ మోకాలు మీ తన్నావు, ఈ జన్మలో మోకాలు తిప్పి అనుభవించు. వాళ్ళు ఎవరో అన్నం తింటుంటే విస్తర లాగేశావు, ఈ జన్మలో షుగరు బీపీ ఉంటాయి, పచ్చడి అన్నం తినలేవు, లడ్డూ తినలేవు, నీ విస్తర లాగేస్తాడు. కనీసం ఇలా గతంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని ఏ జన్మలో పాపమో పోతోందమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది, ఈశ్వర ఎంత ప్రేమతోటో కష్టాల రూపంలో నా పాపం తీసేసేవన్నారనుకోండి, అప్పుడు ఈ శరీరం మీ పాపం పోవడానికే కారణం. దిక్కుమాలిన దేవుడు నాకే కష్టాలు ఇచ్చాడని అనుకోండి, ఇంకో పాపం వచ్చి అందులో పడుతుంది. కాబట్టి ఈశ్వరుడు అందుకిచ్చి అందుకని పునర్జన్మ ఎందు జీవుడికి గత జన్మ వాసనలు లేకుండా చేసి అవస్థల్ని మాత్రం గమనించగలిగిన శక్తి నుంచాడు. ఇది ఈశ్వరుని యొక్క ఔదార్యం. ఈశ్వరౌదార్యమును గుర్తిస్తే తప్ప మీరు భక్తితో ధర్మంలో నిలబడలేరు, యోగము సిద్ధించదు.
1: అందుకే శ్లోకాన్ని అలాగే అన్వయం చేయవలసి ఉంటుంది. కాబట్టి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం అంటే ఒక్కొక్క అమృత భాండం, అది కరదీపిక.

మనిషి ధరించడానికి కావలసినటువంటి జ్ఞానమును పరిపుష్టము చెయ్యగలిగినది. సరే ఇవాళ 15 నిమిషాలు దాటేశాను. ఇవాళ వెనకాతల నృత్య కార్యక్రమం అండి, కృష్ణలీలలు. కృష్ణుడే జగదాచార్యుడు కదూ, కాబట్టి కృష్ణలీలలు అనబడేటటువంటి నృత్య రూపకం ప్రారంభం అవుతుంది. చక్కగా మీ అందరూ కూర్చోండి. నీకేం అలాగే చెప్పి వెళ్ళిపోతున్నావు రోజు అనుకోకండి. ఒక్క 5 నిమిషాలు నేను కూర్చుంటాను అంటే ఏమి నీకంతా అనుకోకండి. ఏదో ఇంతకన్నా ఇంకొక ముఖ్యమైన పని ఉంటేనే నేను అలా వెళుతుంటాను తప్ప లేకపోతే అలా వెళ్ళేవాడిని కాదు. లేకపోతే నేను సభామర్యాద కట్టుబడి మీకు చెప్పింది నేను పాటించుండుండేవాడిని. కాబట్టి దీని తర్వాత ఆ నృత్య కార్యక్రమాన్ని చూసి చక్కగా ఆ కళాకారులను మీరు ప్రోత్సహించి సంతోషించెదరుగాక. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: FM 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలే ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
3: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
2: లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
3: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు. అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
1: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపు

0: శక్తిని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
1: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
0: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
1: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
0: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వకూడదు.
2: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేపపైన కానీ, పొడి బట్టపైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూళి నుండి మనం పంటని కాపాడవచ్చు. మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
3: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది. మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
1: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా, కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరపెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని 1 సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను, రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్.

0: చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10%

ఎక్కుముల, జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు

0: జీర్ణాశయం పచ్చకమిర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
1: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును
2: సిగ్మెంటోస్కోపీ ఈవెల్ బ్యాండింగ్ డైలటేషన్ చిన్నపిల్లలకు ఎండోస్కోపీ ERCP ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును
3: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును
2: ఓపీ కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం
3: రక్త పరీక్షలలో ఎక్స్రే సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: సెల్ 9989342009
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
4: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం
4: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
4: ఆదిత్య ENT కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 170 CBHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యు ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. టీనేజర్స్ మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బీ ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మరి ఈరోజు ఆస్తమా గురించి, వాటి లక్షణాల గురించి, వాటిని నిర్ధారణ చేసే పరీక్షల గురించి తెలుసుకుందామండి. ఆకలేస్తే అన్నం ప్లేట్లో పెట్టుకురావచ్చు, దాహం వేస్తే నీళ్లు గ్లాసులో పట్టుకురావచ్చు. కానీ ఆస్తమా వచ్చిన వారు ఊపిరి ఆడటం లేదు అంటూ బాధపడుతుంటే గాలిని ఎలా పట్టుకురావాలి? ఈ పరిస్థితిని ఎలా నెట్టుకురావాలి? దీనికో మార్గం ఉంది. ఇన్హేలర్ అనే ఒక చిన్న ఉపకరణం సహాయంతో ఆస్తమా ఉన్న వారికి తేలిగ్గా శ్వాస ఆడేలా చేయవచ్చు. మరి ఇలా ఇన్హేలర్స్ వాడే విషయంలోనూ ఎన్నో దురభిప్రాయాలు, అపోహలు రాజమేలుతున్నాయి.

ఉన్నాయి. ఇన్హేలర్స్ వాడటం రోగుల ఆరోగ్యానికి మంచిదేనా? ఆస్మా ఉన్నవారికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుందట. మరి డాక్టర్లు స్టెరాయిడ్స్ మంచివి కావని అంటారట. ఇదే నిజమైతే చికిత్సలో భాగంగా ఆస్మా కోసం స్టెరాయిడ్స్ వాడితే అవి మరికొన్ని సమస్యలకు దారితీయవా? ఇలాంటి అపోహలు సందేహాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామండి. మనలో చాలా మందికి మబ్బు పట్టినా మంచు కురిసినా వాన మురిసినా ఊపిరితిత్తులు బిగుసుకుపోయే శ్వాస సరిగ్గా అందక ఊపిరి తీసుకోవడం కోసం తహతలాడిపోతుంటారు. ఇలా ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితిని ఆస్మా అంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి గంటల కొద్దీ కొనసాగుతూ తీవ్రంగా బాధిస్తుంటుంది. దీన్నే ఆస్మా అటాక్ గా అభివర్ణిస్తారు. మరి ఇప్పుడు ఆస్మా లక్షణాల గురించి తెలుసుకుందామండి. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతి గట్టిగా బిగుసుకుపోయి పట్టేసినట్లు ఉండటం, పై పరిణామాల వల్ల కనిపించే తీవ్రమైన ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లి కూతులు వినిపించడం, ఇతర లక్షణాలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ఆస్మా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలు కనిపించవచ్చు. అవి ముక్కులు బిగుసుకుపోవడం, సైనసైటిస్ లక్షణాల్లో ముక్కు నుంచి స్రావాలు కనిపించడం, కొందరిలో ఒంటిపైన దద్దుర్లు, ర్యాషెస్, చర్మంపై పగళ్ళు వంటివి కనిపించవచ్చు. పొరబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆస్మాలో కనిపించే ఆయాసం, దగ్గు, పిల్లి కూతుల వంటి లక్షణాలు ఊపిరితిత్తుల్లో కనిపించే ఇతర రుగ్మతల్లోనూ ఉంటాయి. కాబట్టి ఆస్మా నిర్ధారణకు రోగ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం. ఇది ఒక్కోసారి దీర్ఘకాలంగా బాధించే క్రానిక్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనే రూపంలో కనిపిస్తూ లక్షణాలు మాటిమాటికి కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకి సరిపడని పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాలి పీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తులు నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. అయితే ఆస్మా రోగుల్లో కనిపించే సాధారణ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే రోగుల్ని కాస్త సావకాశంగా పరిశీలించి వ్యాధిని నిర్ధారణ చేయాల్సి వస్తుంది. మరి ఈ వ్యాధిని నిర్ధారించడంలో కొన్ని పరీక్షలు చేయాలండి. మరి విన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ఆస్త్మాను నిర్ధారణ చేసే పరీక్షల గురించి తెలుసుకుందామండి. రోగికి ఉన్న వ్యాధి చరిత్రను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. స్పైరోమెట్రీ అనే పరీక్ష ఆస్త్మా నిర్ధారణకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో రోగి చేత గాలిని ఊదించి అయినంత బలంగా ఊదగలుగుతున్నాడని అంశం ఆధారంగా రోగి వాయునాళాలు ఏ మేరకు ముడుచుకుపోయున్నాయి అన్న విషయాన్ని అంచనా వేస్తారు. దీన్ని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్త్మా తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక కొన్ని రకాల ఇన్హేలర్స్ సహాయంతో ముడుచుకుపోయిన వాయునాళాలు రిలాక్స్ అయ్యేలా చేసుకోవచ్చు. దీని ఆధారంగా ఒక మందుకు రోగి ఎలా స్పందిస్తున్నాడన్న అంశాన్ని అంచనా వేస్తారు. మరి ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరీక్షల గురించి తెలుసుకుందామండి. ఇటీవలే ఆస్తమాను నిర్ధారణ చేయడంలో పాటు దాని తీవ్రతను తెలుసుకోవడానికి ఊపిరితిత్తుల్లోనూ వాయునాళాలు ముడుచుకుపోయేలా చేస్తారు. ఇందుకు గాను మిథోకొలైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు, లేదా కొందరిలో వ్యాయామం చేయించి అదే ప్రభావాన్ని కల్పిస్తారు. ఇక పీక్ ఎక్స్పిటరీ ఫ్లో టెక్నిక్ అనే ప్రక్రియను ఉపయోగించి ఇంట్లోనే ఆస్త్మా పరీక్ష చేయించుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఉన్న మరో ఉపయోగం ఏమిటంటే, ఒకవేళ ఆస్త్మా వచ్చే అవకాశాలు ఉంటే అది ప్రారంభం కాకముందే కనుక్కోవచ్చు. దీనివల్ల చికిత్సను చాలా త్వరగా మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక పీక్ ఫ్లో ఎంత ఉండాలన్న అంశాన్ని రోగి వయస్సు, జెండర్, ఎత్తు లాంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిని ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష. మనం గాలి వదిలే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్త్మా రోగుల్లో ఇసినోఫిల్స్ అనే తెల్ల రక్త కణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఈ పరీక్షను మందులకు వ్యాధి తీవ్రత ఏ మేరకు తగ్గింది, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం, పాళ్ళు

ఏ మేరకు ఉన్నాయని తెలుసుకోవడానికి చేస్తారు. రక్త పరీక్ష కూడా చేసి ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చండి. ఆస్తమాను కనుగొనడానికి ఉద్దేశించిన నిర్దిష్టమైన రక్త పరీక్ష ఏదో లేకపోయినా ఆస్తమా వచ్చిన సమయంలో రక్తంలోని ఇజినోఫిల్స్ అనే తరహా తెల్ల రక్త కణాలు ఎక్కువగా వృద్ధి చెందినందున వాటిని యాంటీబాడీస్గా వెలువడ్డ ఐఇఓ లేదా ఇమ్యునోగ్లోబిన్ ఈ కణాలు కనిపిస్తాయి. అయితే మన కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కూడా ఇదే తరహా కణాలు కనిపిస్తాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి అది ఎందువల్ల జరిగిందో క్లినికల్గాను పరీక్షించి డాక్టర్లు కారణాలను నిర్ధారణ చేస్తారు. ఇక ఏ ప్రత్యేకమైన పదార్థం వల్ల ఆస్తమా ప్రేరేపితమై ఉండవచ్చునని కూడా నిర్ణయించడానికి కొన్ని నిర్దిష్టమైన సెన్సిటివిటీ పరీక్షలు చేస్తారు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: గత 19 years అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4. మరి ఇప్పుడు ఆస్తమాలో రకాల గురించి తెలుసుకుందామండి. ఆస్తమాలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వ్యాయామంతో ప్రేరేపితమయ్యేది. కొందరు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శ్వాస అందకుండా పోయి ఆస్తమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దీన్నే ఎక్సర్సైజ్ ఇంజ్యూస్డ్ ఆస్తమా అంటారు. అయితే ఇలా వ్యాయామం చేసేటప్పుడు ఊపిరి అందకుండా పోయే పరిస్థితి కేవలం ఆస్తమాలో మాత్రమే ఉండదు. ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనత, అనేమియా, గుండె జబ్బులు, కండరాలు బలహీనత వంటి అనేక సమస్యల్లో కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అయితే కొందరిలో ఈ లక్షణాలు వ్యాయామం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే కనిపిస్తే మరికొందరిలో 15 నిమిషాల్లో కనిపిస్తాయి. అయితే విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టిన గంట తర్వాత సర్దుకోవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉంటే పరిస్థితి విషమించవచ్చు. అలర్జిక్ ఆస్తమా. తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలు కావచ్చు. అది సరిపడిన పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆహారం, దుమ్ము, దువ్వులు, బొద్దింకలు, ఉప్పుడు మొదలైనవి. ఇలాంటి సమయాల్లో లక్షణాల తీవ్రత అన్నది వాతావరణంపై ఆధారపడి ఉంటుందండి. మరి అజీర్తి, పులితేనెలతో వచ్చే GERD ఆస్తమా గురించి కూడా తెలుసుకుందామండి. కొందరిలో ఆహారం తీసుకున్నప్పుడు వారిలో దాన్ని జీర్ణం చేసే యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కడుపులో మంట, ఆహారం గొంతులోకి వస్తున్నట్లు అనిపించడం వంటి సమస్య కనిపిస్తుంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. ఈ GERD సమస్య కూడా ఒక్కోసారి ఆస్తమాకు ప్రేరేపితం చేస్తుంది. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రలో ఈ తరహా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా వల్ల నిద్ర మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును.

0: ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరాజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు కొన్ని అపోహల గురించి తెలుసుకుందామండి. ఆస్తమా మందుల పట్ల, ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇన్హేలర్ల పట్ల, స్టెరాయిడ్స్ విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. మొదటిది, ఆస్తమా నియంత్రణకు ఉపయోగించే ఇన్హేలర్లు ఆరోగ్యకరం కావు. రోగులు వీటికి తేలిగ్గా బానిసలవుతుంటారు. మరి ఈ అపోహ వెనుకున్న అసలైన వాస్తవం ఏంటో తెలుసుకుందామండి. ఇన్హేలర్లు పూర్తిగా ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించడం వల్ల వాటికి ఎవరూ బానిసలు కారు. అవి శ్వాసను పునరుద్ధరించే ప్రాణరక్షకులు. మరి రెండో అపోహ ఏంటంటే, ఆస్తమా చికిత్సలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తారట. స్టెరాయిడ్స్ వాడటం మంచిది కాదని డాక్టర్లే చెబుతుంటారు. మరి దాని వెనుకున్న వాస్తవం ఏంటంటే, స్టెరాయిడ్స్ కూడా ఒక రకం మందులే. వీటితో వ్యాధిని తగ్గించే నియంత్రణలోకి తేవడంతో పాటు రోగి ప్రాణాలను రక్షించవచ్చు. అయితే స్టెరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమే. అయినా రోగికి కలిగే ఉపశమనం, వ్యాధి నుంచి అవి కలిగించే రక్షణ వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గౌరీ.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం భాస్కర శతక పద్యాలు 1వ భాగం వింటారు.
2: సరళ, ఉషా, ఏం చేస్తున్నారు? రండి రండి, త్వరగా రండి. అరే పలకరే.
3: నాన్న నాన్న,
2: మరే లేదు, గిరే లేదు. ఇవాళ మీ ఇద్దరిని మంచి సినిమాకి తీసుకెళ్తున్నాను, త్వరగా త్వరగా తేవాలండి. అరే ఏమైందమ్మా, మరీ మూడిగా ఉన్నారు.
3: నాన్న, మన టీవీ సరిగ్గా రాకపోవడంతో అక్క ఎవరితో మాట్లాడట్లేదు.
2: ఓ అదా, అవునమ్మా, టీవీ కొంచెం రిపేర్లో ఉంది. మధ్యాహ్నం మామయ్యకి చెప్పాను బాగు చేయించుకొస్తాడు, కానీ దానికి ఇంత మారం చేయాలా?
3: కాదు నాన్నగారు, ఇప్పుడు టీవీలో పద్యాల తోరణం కార్యక్రమం వస్తుంది అందుకని.
2: అదే సంగతి. సరే మీరిద్దరూ నాతో రండి, మీకు ఇష్టమైన పద్యాల్ని మన పెరట్లో కూర్చొని చెప్పుకుందాం, సరేనా?
3: భలే భలే, ఇప్పుడే వచ్చేస్తాం నాన్న.
2: అలా హుషారుగా ఉండాలి. అబ్బో, పెరట్లో కొత్త మొక్కలు కూడా పెట్టారే.
3: అవును నాన్నగారు, మేమిద్దరం రోజు ఈ చెట్లకు నీళ్లు పోస్తున్నాంగా.
2: వెరీ గుడ్. ఇప్పుడు ఏ శతకంలోని పద్యం చెప్పుకుందాం?
3: భాస్కర శతకంలోని పద్యాలు చెప్పండి నాన్న.
2: ఓకే, అలాగే. మంచి శతకాన్ని గుర్తు చేశారు రోయ్. ఈ భాస్కర శతక గ్రంథకర్త ఎవరో తెలుసా? మారయ్య గారి వెంకయ్య గారు. ఆయన రాశారని పురాతన గ్రంథాల వల్ల తెలుస్తోంది. వారు రాసిన ఒక మంచి పద్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం.

0: పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా.
1: ఒక మంచి మాట అర్థం చేసుకోలేకపోతే ఎంత ఉన్నతమైన చదువులు చదివినా ఉపయోగం ఏముంటుంది అని.
2: చెల్లిలాగానేగా నాన్న.
3: అక్క చూడు నాన్న.
1: అది కాదులేమ్మా, ఈ పద్యంలోని భావం కూడా అదే. రోజూ మనం తినే అన్నంలో ఎంత మంచి కూర వేసుకున్నప్పటికీ అందులో తగినంత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు, ఎవరూ బాగున్నదని అనరు.
3: అవును నాన్న.
1: సరే, ఈ పద్యంలో మనం తెలుసుకున్న నీతేమిటో చెప్పండి.
2: కూర ఎంత బాగా చేసినప్పటికీ అందులో తగినంత ఉప్పు వేయకపోతే రుచి కలగదు, ఎవరూ బాగుందని అనరు. మానవుడు ఎంత చదువుకున్నప్పటికీ విషయ పరిజ్ఞానం లేకపోతే అతని చదువును ఎవ్వరూ మెచ్చుకోరు.
3: నాన్న, అక్క ప్రతి పదార్థం కూడా చెప్పేట్లుంది.
1: మంచిదే కదమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పు లేని కూర ఏ విధంగా రుచించదో, సంస్కారంతో కూడినదైనను విషయ పరిజ్ఞానం లేని చదువు వల్ల ఉపయోగం ఉండదు.
3: నాన్నగారు, ఇందులో కొన్ని కఠిన పదాలకు అర్థం చెప్పరు.
1: ఓ, తప్పకుండా చెప్తానమ్మా. చదువది అంటే విద్య, ఎంత కల్గినన్ ఎంత ఉన్నప్పటికీ, రసజ్ఞత అంటే సారము గ్రహించుట, ఇంచుక కొంచెము, చాలకున్నన్ అంటే లేనిచో,

0: ఆ చదువు అంటే ఆ విద్య నిరర్ధకంబు, పనికిరానిదగున్ అంటే అది పనికిరాదు అని అర్థం. ఎత్సటన్ ఏ స్థలమునందైనను, గుణసంయుతులు అంటే మంచి గుణములతో కూడుకున్నవారు, ఎవ్వరున్ ఎవరైనను మెచ్చరు అంటే మెచ్చుకోరు, మంచి కూరను అంటే కూరను, పదునుగన్ పక్వముగా, నలపాకమున్ అంటే నలచక్రవర్తి చేసినటువంటి పాకమును చేసినన్ చేసినప్పటికీ, అందున్ అంటే ఆ కూరయందు ఇంపు ప్లస్ వదవెడు నుప్పు అంటే మంచి సారస్వమును పట్టించడి లవణము అని అర్థం. లేక లేకుండా, రుచి అంటే రుచి, పుట్టగ నేర్చునటయ్యా పుట్టగన్ ప్లస్ నేర్చును ప్లస్ అటయ్యా అంటే కలుగునా, అదమ్మా అర్థం. తెలిసింది కదా ఉషా, ఇప్పుడు నేను చెప్పిన పద్యాన్ని నువ్వు ఒకసారి చెప్పమ్మా.
1: చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం, బదునుగా మంచి కూర నల పాకము చేసిననైనా, నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కర.
0: వెరీ గుడ్, పద్యం చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు మారయ్య గారు వెంకయ్య గారు రచించిన భాస్కర శతకంలోని మరో పద్యం చెప్పుకుందాం, సరేనా?
2: సరేనా.

0: తలచునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా.
1: నాన్నగారు ఈ పద్యానికి కూడా అర్థం చెప్పరు?
0: ఓ అలాగే, ఈ పద్యంలోని కఠిన పదాలకు ముందుగా అర్థాలు చెప్పుకుని తర్వాత తాత్పర్యం చెప్పుకుందాం. దక్షుడు అంటే కుటుంబ బాధ్యత వహించినట్టి యజమాని లేని ఇంటికిన్. పదార్థము అంటే ద్రవ్యము. వేరు ప్లస్ ఒకచోట నుంచి అంటే వేరొక చోటి నుంచి అంటే మరి ఒక స్థలము నుండి అని అర్థం. వేలక్షలు 1000 లక్షలు. వచ్చుచుండినను అంటే వచ్చుచుండినప్పటికీ. బలాయనమై చల్లాచెదురై. చనును అంటే పోవును. కళ్ళ కాదు అంటే అబద్ధము కాదు. ప్రత్యక్షము అంటే స్పష్టము అనర్థం. ఎట్లనన్ ఎలా అంటే వాగులు కొండ కాలువలు. వరదలు అంటే జలప్రవాహములు. అన్నియును వచ్చినను. అక్షయము అంటే నాశనము లేనిది. అయిన గండి అంటే అయిన కన్నము. తెగినట్టి అంటే తెగినట్టి. తటాకములోనను అంటే చెరువులో. నీరు నిల్చునే అంటే నీరు నిలుస్తుందా అంటే నీరు ఉంటుందా అని అర్థం. ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మనం తాత్పర్యం తెలుసుకుందాం. గండిపడిన చెరువులోనికి కొన్ని కొండ కాలువలు ప్రవాహాలు వచ్చినప్పటికీ అందులో నీరు నిలవదు, అంటే ఆ చెరువులో నీరు నిలవదు. అట్లాగే కుటుంబ బాధ్యత వహించునట్టి యజమాని లేనప్పుడు ఆ ఇంట్లోకి వేరొక చోటు నుండి డబ్బు 1,00,000 కొలది, 1,00,000,000 కొలది రూపాయలు వచ్చినప్పటికీ అది కూడా నిలవదు, ఎప్పటికప్పటికే బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. అర్థమైంది కదా?
1: అర్థమైంది నాన్న.
0: ఇప్పుడు నేను చెప్పిన పద్యాన్ని మీరు ఒకసారి చదవండి.
1: దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి, వేలక్షలు వచ్చిచుండినా బలాయనమై చెను గల్లగాదు, ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీ వచ్చినా నీరు నిల్చునే, యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా.
0: వెరీ గుడ్. పద్యాల్ని నేర్చుకునేటప్పుడు అర్థంతో పాటు నేర్చుకోవాలి. అందుకే పెద్దలన్నారు అర్థం లేని చదువు వ్యర్థము అని. ఇప్పటి వరకు మీకు నేర్పిన పద్యాల్ని పాడి వినిపిస్తాను. మీరు కూడా చదవటమే కాదు ఎలా పాడాలో కూడా నేర్చుకోండి.
2: పలుచనిహీన మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులంబలుకుచునుడుగాని మతిభాసురు.

0: విన్నారుగా ఈ పద్యం మన జీవితంలో ఎంత బాగా ఉపయోగపడుతుందో. ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలను తెలుసుకుందాం. పలుచని హీన మానవుడు అంటే బలములేని నీచ మనుజుడు, పాటి న్యాయము తలుపక, నిష్ఠుర ప్లస్ ఉక్తులను అంటే కఠినమైన పలుకులను పలుకుచుండును గాని, మతిభాసురుడు అంటే బుద్ధిచే ప్రకాశించువాడు అయిన గుణప్రపూర్ణుడు అంటే అయినట్టి మంచి గుణములచే నిండినవాడు ఆ పలుకులను అటువంటి మాటలు, నిబద్ధిగన్ నిజముగా, పల్కన్ పోవడు అంటే మాట్లాడబోడు మాట్లాడడు అని, ఎట్లన ఎలా అంటే వెల్తి కుండ అంటే నీరు తక్కువగా గల కుండ, తొలకుచుండునుగాని అంటే తొలుకుతుంది కాని, మరి నిండు ఘటంబు అంటే నీటిచే నిండుగా గల కడవ, తొలుకునే తొణుకుతుందా. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే వెలితి కుండ తొణుకుతుంది కాని నీరు నిండుగా ఉన్న కడవ తొణకదు అని అర్థం. అలాగే గుణములేని నీచుడు న్యాయమునెంచక కఠినపు మాటలు మాట్లాడతాడు కాని సద్గుణములచే యొప్పారు అంటే సద్గుణములతో నిండిన గుణవంతుడు అట్టి కఠినపు మాటలను మాట్లాడడు అని అర్థం. చూసారా, పద్యాలను వింటున్నా నేర్చుకుంటున్నా ఎంత ఆనందంగా ఎంత కమ్మగా ఉంటుందో. ఏ భాషలోనూ లేని ఈ పద్య సాంప్రదాయం మన తెలుగు భాషలోనే ఉంది. కనుక పద్యాన్ని పాడుకుందాం, కాపాడుకుందాం. సరేనా?
1: సరే నాన్నగారు.
2: ఇంతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం భాస్కర శతక పద్యాలు 1వ భాగం విన్నారు కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం భాస్కర శతక పద్యాలు 2వ భాగం వింటారు.
1: నాన్నగారు చూడండి, సరళ మొక్కలు తుంచుతుంది.
0: ఏంటమ్మా పని, పాదుల్లో నీళ్లు పొయ్యకపోగా తుంచుతున్నావా? అక్క చూడు ఎంత చక్కగా మొక్కలకు నీళ్లు పెడుతుందో.
1: పూలన్నీ ఆమె కోసుకోవడం, మొక్కలకు నేను నీళ్లు పెట్టడమా?
0: ఆ విధమైన ఆలోచనే తప్పమ్మా. ఇప్పటి పూలే రేపు నీవు తినబోయే కాయలవుతాయని తెలీదు.
1: రేపా కాయల్ని మాత్రం అక్క నన్ను కోయనిస్తుందా?
0: అందుకని ఇప్పుడే మొక్కలను తుంచేస్తున్నావా? నీలాగే అందరూ అనుకునుంటే ఇప్పుడు నువ్వు తింటానికి ఒక్క కాయైనా ఉండేదా చెప్పు.
1: మీరు బజార్ నుంచి తెస్తారుగా, దీనికాయలు ఎవరికి కావాలి? అయినా అక్కను ఏమీ అనరు, నన్ను మాత్రం ఏదో ఒకటి అంటూ ఉంటారు.
0: అది కాదమ్మా, అక్క చూడు చెట్లను ఎంత చక్కగా పోషణ చేస్తుందో. చెట్టులాగా మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయినా నేను తెచ్చే కాయలు కూడా చెట్ల కాసేవేగా.
1: చెల్లి స్కూల్లో కూడా ఈ విధంగానే అల్లరి చేస్తుంది నాన్నా.
0: అవునా, మరి నాకు చెప్పలేదేంటమ్మా? నిన్న నీకోసం మాధురి వాణి మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చిళ్ళారమ్మా. మీకేదో స్కూల్లో బహుమతి ఇచ్చారట కదా, మరి నాతో చెప్పలేదే?
1: ఇచ్చారులే, వీళ్ళ ముగ్గురికి 3 పెన్నులు. మీరు నేర్పిన పద్యానికేగా బహుమతి వచ్చింది.
0: ఏ పద్యానికమ్మా బహుమతి వచ్చింది?
1: నేను చెబుతాను అన్నగారు, నుడువుల నేర్పు చాలని మనుష్యుడెరుంగక, ఆ పద్యానికి.
0: అలాగా, వెరీ గుడ్. అక్కయ్యకి ఆ పద్యానికి బహుమతి రావటం నాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఎందుకో తెలుసా? ఇప్పటి నీ పరిస్థితి పూర్తిగా ఆ పద్యభావంలోనే ఉంది.
1: నాన్నగారు ఇంకొక పద్యం చెప్పండి.
0: ఓ అలాగే తల్లి, నువ్వు అడగటం నేను చెప్పకపోవడంనా?
1: నాకు కూడా చెప్పండి.
0: సరే నీకు కూడా. పండితులైన వారు దిగువందగనుండగా, అల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బుధ

0: ఇప్పుడు మనం ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుని ఆ తర్వాత తాత్పర్యాన్ని తెలుసుకుందాం. సరేనా?
1: సరే నాన్నగారు.
0: పండితులైన వారు దిగువందగనుండగా, అంటే పండితులైన వారు అంటే జ్ఞానులు, దిగువందగనుండగా అంటే క్రింద వసించియుండగా, అల్పుడొక్కడు అంటే నీచుడొకడు, ఉద్దండతన్ పొగరుబోతు తనముచే, పీఠమెక్కిన అంటే పీఠముపై కూర్చుండినచో, బుధప్రకరంబులకున్ పండిత సమూహమునకు, ఏమి ఎగ్గగున్ అంటే ఏమి కీడు కలిగిడిది, అనగా ఏమీ కలుగదని అర్థం. కొండక కోతి ఒకనొక వానరము, చెట్టుకొన కొమ్మలన్ అంటే చెట్టుకొన కొమ్మలందు అంటే చెట్టు పైన అన్నమాట, ఉండగన్ వసించి ఉండగా అంటే కూర్చొని ఉండగా, క్రిందన్ అంటే ఆ చెట్టు క్రింద, గండభేరుండ అంటే గండభేరుండమును, పక్షుల యొక్కయు అంటే పక్షులను, మదా ప్లస్ ఇభ అంటే మదబుటేనుగు యొక్కయు, సింహ అంటే సింహముల యొక్కయు, చేరి కూడి ఉండవే అంటే ఉండవా, ఉంటాయి కదా అనర్థం. ఒక పెద్ద చెట్టు కింద గండభేరుండము మొదలగు మృగములుండగా ఆ చెట్టుకడ కొమ్మలందు ఒక కోతి ఉన్నప్పటికీ ఆ మృగములకేమీ లోపము లేనట్లే పండితులు క్రిందనుండు సమయమున నీచుడొకడు పీఠము మీద కూర్చున్నంత మాత్రాన ఆ పండితులకు ఏమీ కొరత ఉండదు అని అర్థం. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ పద్యాన్ని మీరు పుస్తకం చూసి చదవండి.
1: పండితులైన వారు దిగువందగనుండగా, అల్పుడొక్కడు ఉద్దండత పీఠమెక్కిన, బుధప్రకరంబునకేమి ఎగ్గగున్, కొండక కోతి చెట్టుకొన కొమ్మలనుండగా, క్రింద గండ భేరుండ, మదేభ సింహ నికురుంబములుండవే చేరి భాస్కర.
2: ఆహా, ఈ పద్యాలు వింటుంటే నేర్చుకుంటుంటే ఎంత బాగున్నాయో. మరొక పద్యం చెప్పండి నాన్నగారు.
0: ఓ అలాగే, ఈ భాస్కర శతకంలోనిది ఇంకో పద్యం చెప్తాను, వినండి. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, వెరిగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, వెరిగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్.

ఇప్పుడు మనం ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. సిరి కలవానికిన్ సంపద కలిగిన వానికి ఎయ్యడలన్ ఏ సమయముల యందును మేలు చేసినన్, అంటే మేలు చేసినచో అది ఆ చేసిన మేలు, నిష్ఫలంబగున్ అంటే వ్యర్థమగును, నిరి అంటే సరి అయిన, గురి కాదు లక్ష్యం ఉండదు, పేదలకున్ అంటే పేదవానికి, నేర్పునన్ ఉపాయముచే, చేసినన్ మేలొనరించినచో సత్ఫలము అంటే మంచి ఫలము కలది అగును, ఎట్లనగా మేఘుడు అంటే మబ్బు, వరపునన్ వర్షము లేని సమయమున, ఒక వర్షమున్ ఒక వానను, వాడిన చేల మీదటన్ అంటే వాడిపోతున్న పంట చేలపైన, కురిసినగాక వర్షించిన లాభమగున్ అంటే లాభమవుతుంది కానీ, అంబుధులన్ సముద్రములయందు

0: కుర్వగన్ వర్షింపగా ఏమి ఫలంబు, ఏమి లాభము కలదు అని దీనర్థం. ఇప్పుడు మనం ఈ పద్యానికి తాత్పర్యం చెప్పుకుందాం. మేఘుడు వానలు లేక ఎండిపోతున్న సస్యములపై అంటే పంట చేలపై వర్షించినచో లాభముండును గాని సముద్రములో వర్షించిన లాభమేమీ ఉండదు. అలాగే మానవుడు పేదవారికి మేలు చేసిన పేదవారికి లాభము కలుగును గాని భాగ్యవంతులకు మేలు చేసిన లాభమేమీ కలదు అని దీనర్థం. ఇప్పుడు నేను చెప్పిన పద్యాన్ని పుస్తకం చూసి మీరు ఒకసారి చదవండి.
1: సిరిగల వాణి కెయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్, వెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్. వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటన్, కురిసినగాక అంబుదుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా.
0: చూసారా, పద్యాలను వింటున్నా నేర్చుకుంటున్నా ఎంత ఆనందంగా ఎంత కమ్మగా ఉంటుందో. ఏ భాషలోనూ లేని ఈ పద్య సాంప్రదాయం మన తెలుగు భాషలోనే ఉంది. కనుక పద్యాన్ని పాడుకుందాం, కాపాడుకుందాం. సరేనా?
1: సరే నాన్నగారు.
0: ఇప్పుడు మారయ్య గారు వెంకయ్య గారు రచించిన భాస్కర శతకంలోని మరో పద్యం చెప్పుకుందాం.
2: పలుచనిహీన మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులం బలుకుచునుడుగాని, మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్కబోవడు నిబల్ధిగా, ఎట్లన

0: విన్నారుగా ఈ పద్యం మన జీవితంలో ఎంత బాగా ఉపయోగపడుతుందో. ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలను తెలుసుకుందాం. పలుచని హీనమానవుడు అంటే బలము లేని నీచ మనుజుడు. పాటి న్యాయము తలుపక. నిష్ఠుర ప్లస్ ఉక్తులను అంటే కఠినమైన పలుకులను పలుకుచుండును గాని. మతిభాసురుడు అంటే బుద్ధిచే ప్రకాశించువాడు. అయిన గుణప్రపూర్ణుడు అంటే అయినట్టి మంచి గుణములచే నిండినవాడు. ఆ పలుకులను అటువంటి మాటలు. నిబద్ధిగన్ నిజముగా. పల్కన్ పోవడు అంటే మాట్లాడబోడు మాట్లాడడు అని. ఎట్లన ఎలా అంటే వెల్తి కుండ అంటే నీరు తక్కువగా గల కుండ. తొలకుచుండును గాని అంటే తొలుకుతుంది కాని. మరి నిండుఘటంబు అంటే నీటిచే నిండుగా గల కడవ. తొలుకునే తొణుకుతుందా. దీని తాత్పర్యం ఏమిటంటే ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే వెలితి కుండ తొణుకుతుంది కాని నీరు నిండుగా ఉన్న కడవ తొణకదు అని అర్థం. అలాగే గుణములేని నీచుడు న్యాయమునెంచక కఠినపు మాటలు మాట్లాడతాడు కానీ సద్గుణములచే యొప్పారు అంటే సద్గుణములతో నిండిన గుణవంతుడు అట్టి కఠినపు మాటలను మాట్లాడడు అని అర్థం. చూసారా పద్యాలను వింటున్నా నేర్చుకుంటున్నా ఎంత ఆనందంగా ఎంత కమ్మగా ఉంటుందో. ఏ భాషలోనూ లేని ఈ పద్య సాంప్రదాయం మన తెలుగు భాషలోనే ఉంది. కనుక పద్యాన్ని పాడుకుందాం కాపాడుకుందాం. సరేనా?
1: సరే నాన్నగారు.
2: మరింతవరకు రెడవిష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం భాస్కర శతక పద్యాలు 1వ భాగం 2వ భాగం విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్.

0: ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యు ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్ వారీ గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. టీనేజర్స్ మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అనీష్ ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట,

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో.

రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 77 96 23 7295.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్.

treatment చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్

0: మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: తప్ప పళ్ళు పాడైపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్. అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

కథానిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అక్బర్ బీర్బల్ కథలు. నిన్నటి తరువాయి పాకాన్ని వింటారు. అర్ధరాత్రి వేళ హ్యామ్రాస్ వద్దకు బందీలుగా 10 మందిని తీసుకుని వచ్చి నిలిపారు సైనికులు. మరి వీళ్లు మన అధీనంలో గల పల్లెలో జగడమాడుకుంటూ బాగు దొరికారు. ఢిల్లీలో షిక్దార్, అమీన్, ఫోతేదార్, కానుంగోల్ కార్కూన్లుగా పనిచేశారు. వీళ్ళని అనుమానించగా వీరి అతిథి బీర్బల్ నామధేయుడు ఒకరు వీరి గురించి ఏది దాచకుండా చెప్పినందున వీరిని ప్రాణాలతో తమ ముందుకు తీసుకొచ్చాం అన్నారు సైనికులు. బీర్బల్ ఇంతవరకు ఇక్కడే ఉండేవాడు. అతడు మంచి మాటకారి. సరే, వీరి గురించి ఏం చెప్తే మీకు అనుమానం పటాపంచులైపోయి వీరిని బందీగా తీసుకొచ్చారు? ఈ యుద్ధ సమయంలో అనుమానితులైన శత్రువులను తెలిసిన వెంటనే చంపాలి, కాని మీరు ఆ పని చేయకుండా తీసుకొచ్చారు అన్నాడు హ్యామ్రాస్. వీరు నిద్రపోవడానికి ఒక పందిరి మంచం కోసం రాత్రంతా నిద్రపోకుండా తగవలాడుకున్నారట. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకటే కీచులాట. కోల్పోయిన పదవులు, వాటి ఆధిక్యత గురించి వీరి పోరాటం సాగిందట అని బీర్బల్ చెప్పాడు. వీళ్ళు పేటలో ఉన్నా కోటలో ఉన్నా ఒకటేనని చెప్పాడు. అలాంటి వారిని చంపడం పాతకం అని వదిలేశాం, ఇది విషయం ప్రభు అన్నారు. ఇక హ్యామ్రాస్ పక్కపక్కమని నవ్వాడు. కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అంటే ఏమిటి? మగతనం లేని మగాళ్ళని కదా, మరి అక్కడే వదిలేయలేకపోయారా అన్నాడు. మరి వీరితో బీర్బల్ వెళ్ళిపోతూ ఏదో గుసగుసగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడా అని వీరిని హింసించి మరీ అడిగాం. విషయం తెలిసింది, ఒకసారి మొగలాయిల చేతుల్లోంచి జారిపోయిన ఢిల్లీ ఒకవేళ తిరిగి చేతికి వస్తే పాతవారికి ఎవరికీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వబడవు. కాని మీరు ఢిల్లీ కారాగారంలో ఉంటే మీకు దేశ రక్షకులుగా గుర్తింపు లభించి మరింత హోదాగల ఉద్యోగాలు దొరకగలవు అని చెప్పాడంట. దీంతో వీళ్లు తెగ సంబరపడిపోతున్నారు అన్నారు. ఆ మాట విని అక్కడ ఉన్నవారంతా నవ్వారు. ఇక హ్యామ్రాజ్ అయితే పడి పడి నవ్వాడు. అయితే కారాగారంలో ఉన్నవారంతా ఈ రకం దేశ రక్షకులన్నమాట. వరెవ్వా, ఎంత చక్కగా చెప్పాడు! ఇక నవ్వులతో మునిగిందా ప్రదేశం. ఇక హ్యామ్రాస్ నవ్వాపుకుని, మరి ఆ 10 మందిని యగాదిగా చూసి మిమ్మల్ని భలేగా గుర్తించాడు. మీలాంటి వాళ్లు ఢిల్లీ రక్షణ విభాగంలో పనిచేస్తే అక్బర్ మళ్లీ ఢిల్లీని గుప్పిట్లోకి తీసుకోగలడా? మీరు

0: హల్లా టప్పాలు అని నవ్వాడు. ఇక ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ గొంతు విప్పాడు. మరి బీర్బల్ని ఎందుకు వదిలేశారు? అతడి మాటల్ని నమ్మి వదిలేశారా అని ప్రశ్నించాడు. అతడు చతుర సంభాషకుడు, మరి అతనిలో మాకు ఎలాంటి రాజకీయం కనిపించలేదు. అలాంటి వాడిని ఎందుకు నిర్బంధించాలా అని విడిచిపెట్టాం. మరి మీ వద్ద అతన్ని ఉండాల్సిందిగా, అతని హాస్యోక్తులతో మిమ్మల్ని నవ్వించాల్సిందిగా కోరాం. అతడు ఏమాత్రం వీలుపడదు అని కరాఖండిగా కాదన్నాడు. దాంతో మా కోపం వచ్చింది. వెంటనే అతనికి ప్రత్యక్షంగా హాని చేయకపోయినా విడిచిపెట్టే ముందు అతన్ని ఒకంత మోసం చేశాం అని ఇంకా ఏవేవో చెప్తుండగానే హ్యామ్రాజ్ నవ్వి, మీరు మోసపోతారు కానీ బీర్బల్ మోసపోడు అన్నాడు. ఇక్కడ అక్కడ చుట్టూ ఉన్నవారంతా ఉత్కంఠగా వినసాగారు. ఏం మోసం చేశారు చెప్పండి, పర్వాలేదు. హ్యామ్రాజ్ ద్రాక్ష సారాయి నాలుగు గుక్కలు వేసుకుని ఆసక్తిగా అడిగాడు. ఒక ముసలి గుర్రాన్నిచ్చాం. దాంతోవాడు ఈ అడవి దాటిపోలేడు, ఏ క్రూర జంతువుకు బలైపోయి ఉంటాడు అన్నారు. ఇక ఆ మాటలు విన్నంతనే హ్యామ్రాజ్కు తాగింది, దిగిపోయింది. మత్తెక్కిన కన్నులు కాస్త పుచ్చపువ్వుల్లా సాగదీసుకుపోయాయి. ఎదురుగా గుగ్గిళ్లు తింటూ కనిపిస్తున్న గుర్రం వైపు చూశాడు. అంతలోనే చెప్తున్న వారు ఆ గుర్రాన్ని చూసి, ప్రభు, మేము బీర్బలకిచ్చిన వీసమెత్తు ధర పలకని ముసలి గుర్రం ఇది, ఇక్కడ గుగ్గిళ్లు తింటూ ఉందేంటి? దీనికి అంత ఖరీదైన తిండి పెట్టడానికి మన సైనికులకు బుర్రలేనట్టుంది. అడవుల్లో తిరిగాడేటప్పుడు ఈ ముసలి గుర్రాలను ముందు నడిపిస్తాం. ఏ పులో వస్తే దాన్ని ఆరగిస్తుంది, మన మీదకు రాదు. ఈ గుర్రం ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యపోయారు. ఇక అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. హ్యామ్రాజ్ పక్కనే ఉన్న డప్పును చూసి మరింత అయోమయంలో పడ్డారు ఆ సైనికాధికారులు. మరి ఈ అడవిలో ఒక బతక నేర్చిన బోయవాడు పిచ్చి పట్టిన పులులు మీద పడుతున్నాయని చెప్పి ఈ డప్పు కొట్టుకుంటూ అడవి దాటండి అని చెప్తుంటాడు. అతడి వద్ద తీసుకున్నారా దేవరా అని అడిగారు. ఈ డప్పు మహిమ గలది అని, ఆ ముసలి గుర్రం చక్రవర్తి హుమాయున్కు బాగా కలిసొచ్చిందని చెప్పి నాకు అత్యధిక ధరకమ్మాడు. నేను మీ అందరికంటే పెద్ద అల్లాటప్పయ్యను అని తనను తానే పరిహసించుకుంటూ చెప్పి తెరలు తెరలుగా నవ్వాడు హ్యామ్రాజ్. ఇక వెంటనే తీర్పుని, నా కళ్ళెదుట ఆ గుర్రం ఉండరాదు, దాన్ని ఈ అడవిలో వదిలేయండి అని చెప్పి మాకింత అవమానంగా ముఖం పెట్టి ద్రాక్ష సారాయి తాగడంలో మునిగాడు. బీర్బల్ ఏనుగు మీద ఎంతో దూరం పోలేడు. తెల్లారేలోగా వెతికి పట్టుకుని తీసుకురమ్మంటారా అంటూ అడిగారు సైనికాధికారులు. వద్దు, అతన్ని వెతికి తీసుకురావద్దు. ఒకవేళ తెచ్చినా అతడు మనకి మరోసారి టోకరా పుచ్చగలడు. అతడు మనకు బుద్ధి వచ్చేలా ప్రవర్తించాడు, మోసం చేయలేదు, ఎన్నో నిజాలు చెప్పి కొన్ని అబద్ధాలతో మనల్ని బుట్టలు వేసుకున్నాడు. అంతా వెళ్ళి నిద్రపోండి. ఆ బీర్బల్ని వీలుంటే నేను చనిపోయేలోగా మరొకసారి చూడాలనుకుంటున్నాను. అతడు నవ్వించే శక్తి గలవాడు, అతడి చర్యలు అతడిక్కడ లేకపోయినా నవ్విస్తున్నాయి అన్నాడు హ్యామ్రాజ్. ఇక నవ్వుతూ తన శిబిరంలోకి వెళ్లిపోయాడు. తన తల్పంపై నిద్రపోతూ బీర్బల్ గురించి ఆలోచించాడు. మరతడు వెళ్లిపోతూ తన చెవి వరకు పరిమితం చేసి చెప్పిన ఒక విషయం పదే పదే చెవిలో గింగురమనసాగింది. శత్రువు చేతికి తను చిక్కినా చంపద్దు అని చెప్పాడు. ఎందుకు? తోటి బ్రాహ్మణుడనని కులాభిమానమా, లేక తను నిజంగా ఓడిపోతాడా అని ఊహించాడా? ఏది ఏమైనా నేను ఎవరనో తెలియకుండానే నా ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు అంటూ కన్నులు బరువెక్కుతుంటే నిద్రలోకి జారుకున్నాడు. వినంతవరకు రేడవిష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అక్బర్ బీర్బల్ కథలు విన్నారు కదండి. దీని తర్వాత ఈ భాగం తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవమరి, నమస్కారాలతో మీ విజయ.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్

సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమ. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: bene.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: గురుజీ, అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడుతుంది?
2: ఎందుకంటే నువ్వు కూడా ఒక అస్త్రాన్ని.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్.

0: ఇస్తాం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9983420009.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు

0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పార్టిసిపెంట్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ September 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఇఆర్సీటీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
3: 5000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో PM విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరి రోజు సంగతులేంటో కబుర్లేంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 108 మంది అమ్మాయిలు తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ మన వస్త్రదానంలో ఎంత చక్కగా మెరిసిపోయారు. ఇంతమందికి దుస్తులు రూపొందించడం అనేది ఆషామాషి కాదండి, కానీ ఒక్కరి కనుసన్నలో ఇవన్నీ రూపొందాయని తెలుసా? అర్చన కొచ్చర్ 72వ మిస్ వరల్డ్ అధికారిక డిజైనర్ ఆమె. ఫ్యాషన్ అనగానే కొత్తగా చూస్తాం, కానీ ఇది భారతదేశంలో ఎప్పటినుంచో ఆచరణలో ఉంది. ఒకప్పుడు అమ్మలే డిజైనర్లు, పిల్లల కోసం వాళ్లే ప్రత్యేకంగా దుస్తులు కుట్టేవారు. వాటిని వేసుకుని పిల్లలు ఎంత ముద్దుగా కనిపించేవారు. ఇప్పుడు అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక సమాచారం సేకరించుకోవడం ఇంకా సులువైంది. అందుకే

ఎవరైనా ఫ్యాషన్ని అనుకరించవచ్చు. ఈ రంగంలో నాది 30 ఏళ్ల అనుభవం. నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ముందుకు సాగాను. షారుక్ ఖాన్, కరీనా కపూర్, మలైకా అరోరా ఇలా ఎంతోమంది బాలీవుడ్ నటీనటులకు దుస్తులు డిజైన్ చేశాను. అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్లలో ప్రయోగాలు ఎన్నో చేసి ఫేమస్ అయ్యా. అంత మాత్రాన ఇది ఒక విభాగానికో వర్గానికో పరిమితం కాదండి. మన శరీరానికి నప్పే అందాన్ని పెంచే దుస్తులను ఎంచుకోగలిగితే చాలు. దానికోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. ఎంచుకోవడం కష్టమనిపిస్తే మన శరీర తత్వాన్ని పోలిన సెలబ్రిటీలను అనుకరిస్తే సరి. వాళ్ళకి ఎలాగో తమ ఆహార్యంపై పనిచేసే బృందాలైతే ఉంటాయి. మీరు వాళ్ళని అనుసరిస్తూ టైలర్ దగ్గర కుట్టించుకోండి. ఖర్చు ఎక్కువ అవ్వదు, మనకి నప్పుతుందా అనేది చూసుకోవడమే ప్రధానం ఇక్కడ. 9 ఏళ్ల అనుభవమే మిస్ వరల్డ్ పోటీలకు పనిచేసే అవకాశం ఇచ్చింది. ఇక్కడ పోటీదారులను ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల వారీగా విభజించారు. ఆయా ఖండాల సంస్కృతులు, వేషధారులను దృష్టిలో పెట్టుకుని కలర్ ప్యాలెట్లను ఎంపిక చేశాం. పోటీదారుల శరీరాకృతి ఆధారంగా 2040కి పైగా దుస్తులను రూపొందించాం. అది కూడా 4 రోజుల్లోనే. ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు 7 అడుగుల వరకు పొడవుంటే నేపాల్, చైనా వాళ్ళు 5 అడుగులుంటారు. ఇలా అనేక రకాల వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాం. ఇది 643 మంది ఆర్టిసన్స్, 34 మంది టైలర్లు, 7 మాస్టర్లు, 58 మంది అసిస్టెంట్ల శ్రమ. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ దుస్తుల కోసం పోచంపల్లి సహా ఎన్నో ప్రాంతాలైతే తిరిగామండి. స్థానిక నేతన్నలు, చేతి వృత్తుల వారితో కలిసి డిజైన్లను అయితే రూపొందించాం. 2025 ట్రెండ్ రిపోర్ట్ లిక్విడ్ గోల్డ్కి ప్రస్తుతం ఆదరణ ఎక్కువని ప్రస్తావించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అగ్గిపెట్టిలో పట్టే లిక్విడ్ గోల్డ్ ఫ్యాబ్రిక్ను వినియోగించాం. కానీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఇలాంటి చీరలు ప్రాచుర్యంలో ఉండటం విశేషం. దీంతోపాటు డబుల్ ఇక్కత్, గొల్లబామ, నారాయణపేట చీరలు, బ్రోకెడ్లు, బంగారంతో నేసిన మల్బరీ సిల్క్ చీరలతో తెలంగాణ చరిత్ర, సాంప్రదాయం ప్రతిబింబించే డిజైన్లను రూపొందించాం. క్లిష్టమైన ఆరీ వర్క్, జర్దోసి ఎంబ్రాయిడరీలతో పాటు ముత్యాలు, భారతీయ ఆభరణాల గొప్పతనాన్ని డిజైన్లలో చేర్చాం. పచ్చలు, కెంపులు, బంగారం వంటి ఆభరణాల టోన్లతో రాచరికాన్ని సూచించే రంగులను ఎంచుకున్నాం. తద్వారా హైదరాబాద్ సంస్కృతి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశామండి. సాధారణంగా పెళ్లిళ్ళు, వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే బంగారాన్ని ఎక్కువగా వేసుకుంటాం. కానీ బంగారాన్ని దుస్తుల్లో డిజైన్ చేసి ధరించడం ఇక్కడి ప్రత్యేకత. వీటికి బాలీవుడ్ ఎంబ్రాయిడరీ లెహంగా డిజైన్లను జత చేసి లంగా ఊనిలిగా తీసుకొచ్చా అని అంటున్నారు అర్చన కొచ్చర్. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరి కావేటి సంతోషి గారి గురించి అయితే తెలుసుకుందాం. నాన్న ప్రేమ తెలియకపోయినా అమ్మ కష్టం చూసి పెరిగిందామే. పట్టుదలతో 4 సర్కారు కొలువులు సాధించింది. ఇప్పుడు తెలంగాణలో తొలి మహిళా ఎన్సీసీ లెఫ్టినెంట్ అధికారినిగా నిలిచింది కావేటి సంతోషి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నాన్న లేకపోవడంతో ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ పద్మ వస్త్ర వ్యాపారం చేస్తూ 3 కూతుర్లను చదివించింది. ఆ కష్టం తెలుసు కాబట్టి పట్టుదలతో చదివాను, ఎంటెక్ చేశాను. 2009 ఉమ్మడి రాష్ట్రంలోని ఎగువ సిలేరులో పవర్ ప్లాంట్లో సబ్ ఇంజనీర్గా నా ప్రభుత్వ ఉద్యోగం ప్రయాణాన్నైతే మొదలుపెట్టాను. జాబ్ చేస్తూ మరిన్ని ప్రభుత్వ కొలువుల కోసం 4 ఏళ్ళు ప్రయత్నించా. ఇందుకు నా భర్త సన్యాసిరావు ప్రోత్సాహం ఎంతో ఉంది. 2013 జీహెచ్ఎంసీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జలమండలి శాఖ, పాలిటెక్నిక్ లెక్చరర్గా ప్రభుత్వ కొలువులు పొందాను. విద్యార్థులకు పాఠాలు చెప్పడమన్నా, వాళ్ళను బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమన్నా నాకు ఎంతో ఇష్టం. దాంతో లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంచుకొని జహీరాబాద్లో చేరా. రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ విద్యార్థులకు అధ్యాపకురాలుగా పనిచేశా. 2018 ఎన్సీసీ క్యాండిడేట్లకు శిక్షణ ఇవ్వడం కోసం మొదటిసారిగా కేర్ టేకర్గా అదనపు బాధ్యతలు చేపట్టా. ఆ తర్వాత గ్వాలియర్లో 3 నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొట్టమొదటి మహిళా ఎన్సీసీ లెఫ్టినెంట్గా బాధ్యతలైతే చేపట్టాను. ప్రస్తుతం జహీరాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా విభాగంలో ఎన్సీసీ

విద్యార్థులకు శిక్షణనిస్తున్నాను. 2018, 2022, 2023లో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన దల్ సైనిక్ క్యాంపులకు ఇక్కడి ఎన్సీసీ విద్యార్థులనైతే పంపించాను. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికంటే ఈ బాధ్యత మరింత ఆనందాన్ని ఇస్తోంది. అంతేకాదండి, ఎంటెక్తో చదువు ఆపాలనుకోలేదు, అందుకే పిహెచ్డి కూడా చేస్తున్నా. సరైన ప్రణాళికతో ఏదైనా సాధించవచ్చనే నమ్మకం నాది అని అంటున్నారు కావేటి సంతోషి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చెవిపూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇంట్లో అమ్మ బాధ్యతలు అనంతం. వాటిల్లో ఒకటి పిల్లల్ని చదివించడం. సాధారణంగా పిల్లలు పాఠాల్లోని ప్రశ్నలకు జవాబుల్ని చూడకుండా చెబుతూ తమని పరీక్షించమంటూ ఉంటారు. అయితే ఈసారి మీరు విద్యార్థిగా పిల్లలు టీచర్లుగా మారిపోయి చూడండి. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్ట్ ఏదైనా ప్రశ్నల రూపంలో కాకుండా ఆ పాఠంలోని అంశాలన్నీ మీకు వివరించమనండి. దీన్నే ఫెయిన్మాన్ టెక్నిక్గా చెప్తారు. ఏదో రకమైన అధ్యయన విధానం. నోబెల్ గ్రహీత రిచర్డ్ ఫెయిన్మాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక అంశాన్ని పూర్తిగా బోధించగలిగితే దాన్ని లోతుగా నేర్చుకున్నట్టే అని అంటారు ఫెయిన్మాన్. కాన్సెప్ట్లు ఎక్కువగా ఉండే సైన్స్, మ్యాథ్స్లో దీని ఉపయోగం మరింత ఎక్కువట. ఏదైనా అంశాన్ని సరిగ్గా వివరించలేకపోతే దాని మీద మళ్ళీ దృష్టి పెట్టమనాలి. పిల్లలు చెప్పింది మీకు పూర్తిగా అర్థమైతే వాళ్ళకు కూడా వచ్చేసినట్టే. బాగుంది కదండి ఈ పద్ధతి. దీనివల్ల పిల్లల్లో పఠనాసక్తితో పాటు బోధన పైన ఆసక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకే కాదండి, పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఇలా పాఠాలను వివరిస్తే బాగా నేర్చుకోవచ్చట. ఎవరూ లేకపోతే తమకు తాముగా చెబుతూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669.
5: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం డబుల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 15, పంచదార 2 కప్పులు, పాలు 3 కప్పులు, మంచినీళ్ళు 2 కప్పులు, కోవా 1 కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూను, కుంకుమ పువ్వు లేదా మిఠాయి రంగు కొద్దిగా, నెయ్యేమో వేయించడానికి సరిపడా. ఇక తయారు చేసే విధానం అయితే తెలుసుకుందామండి. బ్రెడ్ ముక్కలు అంచుల్ని తీసేసి ఎండలో 1 గంట సేపు ఎండనివ్వాలి. తరువాత వీటిని నేతిలో 2 వైపులా పెనం మీద కాల్చి తీయాలి. వెడల్పాటి బాణీలో పంచదార, నీళ్లు, యాలకుల పొడి వేసి మరిగించాలి. పంచదార కరిగి లేత పాకం వచ్చాక పక్కన ఉంచి చల్లారనివ్వాలి. మరో బాణీలో కాచిన పాలు పోయాలి. ఇప్పుడు కాల్చిన బ్రెడ్ ముక్కల్ని చదరపు ముక్కలుగా కోసి పాలల్లో వేసి ఓసారి కలపాలి. తరువాత పంచదార పాకం పోసి సిమ్లో కాసేపు ఉడికించాలి. అందులో నుంచి నెయ్యి బయటకు వస్తుండగా కోవా కూడా వేసి 2 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కాచిన పాలల్లో కరిగించిన కుంకుమ పువ్వు లేదా రంగు వేసి కలిపి సన్నగా తరిగిన బాదం మరియు పిస్తా పలుకులు చల్లి దించేయాలి. అంతే అండి, మన డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి అయితే తెలుసుకున్నాం.

మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం. అండ్ లైన్ స్టేట్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్.

ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ September 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మరి ఈరోజు ఆస్తమా గురించి, వాటి లక్షణాల గురించి, వాటిని నిర్ధారణ చేసే పరీక్షల గురించి తెలుసుకుందామండి. ఆకలేస్తే అన్నం ప్లేట్లో పెట్టుకురావచ్చు, దాహం వేస్తే నీళ్లు గ్లాసులో పట్టుకురావచ్చు. కానీ ఆస్తమా వచ్చిన వారు ఊపిరి ఆడటం లేదు అంటూ బాధపడుతుంటే గాలిని ఎలా పట్టుకురావాలి? ఈ పరిస్థితిని ఎలా నెట్టుకురావాలి? దీనికో మార్గం ఉంది. ఇన్హేలర్ అనే ఒక చిన్న ఉపకరణం సహాయంతో ఆస్తమా ఉన్న వారికి తేలిగ్గా శ్వాస ఆడేలా చేయవచ్చు. మరి ఇలా ఇన్హేలర్స్ వాడే విషయంలోనూ ఎన్నో దురభిప్రాయాలు, అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఇన్హేలర్స్ వాడటం రోగుల ఆరోగ్యానికి మంచిదేనా? ఆస్తమా ఉన్న వారికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుందట. మరి డాక్టర్లు స్టెరాయిడ్స్ మంచివి కావని అంటారట. ఇదే నిజమైతే చికిత్సలో భాగంగా ఆస్తమా కోసం స్టెరాయిడ్స్ వాడితే అవి మరికొన్ని సమస్యలకు దారితీయవా? ఇలాంటి అపోహలు, సందేహాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామండి. మనలో చాలామందికి మబ్బు పట్టినా, మంచు కురిసినా, వాన మురిసినా ఊపిరితిత్తులు బిగుసుకుపోయే, శ్వాస సరిగ్గా అందక ఊపిరి తీసుకోవడం కోసం తహతలాడిపోతుంటారు. ఇలా ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితిని ఆస్తమా అంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి గంటల కొద్దీ కొనసాగుతూ తీవ్రంగా బాధిస్తుంటుంది. దీన్నే ఆస్తమా అటాక్గా అభివర్ణిస్తారు. మరి ఇప్పుడు ఆస్తమా లక్షణాల గురించి తెలుసుకుందామండి. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతి గట్టిగా బిగుసుకుపోయి పట్టేసినట్లు ఉండటం, పై పరిణామాల వల్ల కనిపించే తీవ్రమైన ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లి కూతులు వినిపించడం, ఇతర లక్షణాలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలు కనిపించవచ్చు. అవి ముక్కులు బిగుసుకుపోవడం, సైనసైటిస్ లక్షణాల్లో ముక్కు నుంచి స్రావాలు కనిపించడం, కొందరిలో ఒంటిపైన దద్దుర్లు, ర్యాషెస్, చర్మంపై పగళ్ళు వంటివి కనిపించవచ్చు. పొరబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆస్తమాలో కనిపించే ఆయాసం, దగ్గు, పిల్లికూతల వంటి లక్షణాలు ఊపిరితిత్తుల్లో కనిపించే ఇతర రుగ్మతల్లోనూ ఉంటాయి. కాబట్టి ఆస్తమా నిర్ధారణకు రోగ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం. ఇది ఒక్కోసారి దీర్ఘకాలంగా బాధించే క్రానిక్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనే రూపంలో కనిపిస్తూ లక్షణాలు మాటిమాటికి కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకి సరిపడని పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాలి పీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తులు నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. అయితే ఆస్తమా రోగుల్లో కనిపించే సాధారణ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే రోగుల్ని కాస్త సావకాశంగా పరిశీలించి వ్యాధిని నిర్ధారణ చేయాల్సి వస్తుంది. మరి ఈ వ్యాధిని నిర్ధారించడంలో కొన్ని పరీక్షలు చేయాలండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.

0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0818162234454.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ఆస్త్మాను నిర్ధారణ చేసే పరీక్షల గురించి తెలుసుకుందామండి. రోగికి ఉన్న వ్యాధి చరిత్రను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. స్పైరోమెట్రీ అనే పరీక్ష ఆస్త్మా నిర్ధారణకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో రోగి చేత గాలిని ఊదించి అయినంత బలంగా ఊదగలుగుతున్నాడని అంశం ఆధారంగా రోగి వాయునాళాలు ఏ మేరకు ముడుచుకుపోయున్నాయి అన్న విషయాన్ని అంచనా వేస్తారు. దీన్ని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్త్మా తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక కొన్ని రకాల ఇన్హేలర్స్ సహాయంతో ముడుచుకుపోయిన వాయునాళాలు రిలాక్స్ అయ్యేలా చేసుకోవచ్చు. దీని ఆధారంగా ఒక మందుకు రోగి ఎలా స్పందిస్తున్నాడన్న అంశాన్ని అంచనా వేస్తారు. మరి ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరీక్షల గురించి తెలుసుకుందామండి. ఇటీవలే ఆస్తమాను నిర్ధారణ చేయడంలో పాటు దాని తీవ్రతను తెలుసుకోవడానికి ఊపిరితిత్తుల్లోనూ వాయునాళాలు ముడుచుకుపోయేలా చేస్తారు. ఇందుకు గాను మిథోకొలైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు, లేదా కొందరిలో వ్యాయామం చేయించి అదే ప్రభావాన్ని కల్పిస్తారు. ఇక పీక్ ఎక్స్పిటరీ ఫ్లో టెక్నిక్ అనే ప్రక్రియను ఉపయోగించి ఇంట్లోనే ఆస్త్మా పరీక్ష చేయించుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఉన్న మరో ఉపయోగం ఏమిటంటే, ఒకవేళ ఆస్త్మా వచ్చే అవకాశాలు ఉంటే అది ప్రారంభం కాకముందే కనుక్కోవచ్చు. దీనివల్ల చికిత్సను చాలా త్వరగా మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక పీక్ ఫ్లో ఎంత ఉండాలన్న అంశాన్ని రోగు వయస్సు, జెండర్, ఎత్తు లాంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిని ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష. మనం గాలి వదిలే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్త్మా రోగుల్లో ఇసినోఫిల్స్ అనే తెల్ల రక్త కణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఈ పరీక్షను మందులకు వ్యాధి తీవ్రత ఏ మేరకు తగ్గింది, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం, పాళ్లు ఏ మేరకు ఉన్నాయని తెలుసుకోవడానికి చేస్తారు. రక్త పరీక్ష కూడా చేసి ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చండి. ఆస్త్మాను కనుగొనడానికి ఉద్దేశించి నిర్దిష్టమైన రక్త పరీక్ష ఏదో లేకపోయినా ఆస్త్మా వచ్చిన సమయంలో రక్తంలోని ఇసినోఫిల్స్ అనే తరహా తెల్ల రక్త కణాలు ఎక్కువగా వృద్ధి చెందినందున వాటిని యాంటీబాడీస్గా వెలువడ్డ ఐఇఓ లేదా ఇమ్యునోగ్లోబిన్ ఈ కణాలు కనిపిస్తాయి. అయితే మన కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కూడా ఇదే తరహా కణాలు కనిపిస్తాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి అది ఎందువల్ల జరిగిందో క్లినికల్గాను పరీక్షించి డాక్టర్లు కారణాలను నిర్ధారణ చేస్తారు. ఇక ఏ ప్రత్యేకమైన పదార్థం వల్ల ఆస్త్మా ప్రేరేపితమై ఉండవచ్చునని కూడా నిర్ణయించడానికి కొన్ని నిర్దిష్టమైన సెన్సిటివిటీ పరీక్షలు చేస్తారు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4. మరి ఇప్పుడు ఆస్తమాలో రకాల గురించి తెలుసుకుందామండి.

ఆస్థమాలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వ్యాయామంతో ప్రేరేపితమయ్యేది. కొందరు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శ్వాస అందకుండా పోయి ఆస్థమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దీన్నే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్థమా అంటారు. అయితే ఇలా వ్యాయామం చేసేటప్పుడు ఊపిరి అందకుండా పోయే పరిస్థితి కేవలం ఆస్థమాలో మాత్రమే ఉండదు. ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనత, అనేమియా, గుండె జబ్బులు, కండరాలు బలహీనత వంటి అనేక సమస్యల్లో

తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలు కావచ్చు. అది సరిపడని పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆహారం, దుమ్ము, ధూళి, బొద్దింకలు, పుప్పొడి మొదలైనవి. ఇలాంటి సమయాల్లో లక్షణాలు తీవ్రత అన్నది వాతావరణంపై ఆధారపడి ఉంటుందండి. మరి అజీర్తి పులితేనలతో వచ్చే జీఈఆర్డి ఆస్మా గురించి కూడా తెలుసుకుందామండి. కొందరిలో ఆహారం తీసుకున్నప్పుడు వారిలో దాన్ని జీర్ణం చేసే యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కడుపులో మంట, ఆహారం గొంతులోకి వస్తున్నట్లు అనిపించడం వంటి సమస్య కనిపిస్తుంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. ఈ జీఈఆర్డి సమస్య కూడా ఒక్కోసారి ఆస్మాకు ప్రేరేపితం చేస్తుంది. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రలో ఈ తరహా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆస్మా వల్ల నిద్ర మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆథరైజ్డ్ షోరూమ్ వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు కొన్ని అపోహల గురించి తెలుసుకుందామండి. ఆస్తమా మందుల పట్ల, ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇన్హేర్ల పట్ల, స్టెరాయిడ్స్ విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. మొదటిది, ఆస్తమా నియంత్రణకు ఉపయోగించే ఇన్హేలర్లు ఆరోగ్యకరం కావు. రోగులు వీటికి తేలిగ్గా బానిసలవుతుంటారు. మరి ఈ అపోహ వెనుకున్న అసలైన వాస్తవం ఏంటో తెలుసుకుందామండి. ఇన్హేలర్లు పూర్తిగా ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించడం వల్ల వాటికి ఎవరూ బానిసలు కారు. అవి శ్వాసను పునరుద్ధరించే ప్రాణరక్షకులు. మరి రెండో అపోహ ఏంటంటే, ఆస్తమా చికిత్సలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తారట. స్టెరాయిడ్స్ వాడటం మంచిది కాదని డాక్టర్లే చెబుతుంటారు. మరి దాని వెనుకున్న వాస్తవం ఏంటంటే, స్టెరాయిడ్స్ కూడా ఒక రకం మందులే. వీటితో వ్యాధిని తగ్గించే నియంత్రణలోకి తేవడంతో పాటు రోగి ప్రాణాలను రక్షించవచ్చు. అయితే స్టెరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నమాట వాస్తవమే. అయినా రోగికి కలిగే ఉపశమనం, వ్యాధి నుంచి అవి కలిగించే రక్షణ వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గౌరీ.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్, అంజనీ టైల్స్.
5: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
6: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
4: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
6: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
4: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
5: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
1: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురువలే ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
0: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
1: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదిరిగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
2: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
0: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
1: లేత బెండకాయల్ని నీళ్లలో ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
0: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
2: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేతితో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు. అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
0: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
1: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
0: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
1: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
0: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది.

0: ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వకూడదు.
1: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము ధూళి నుండి మనం పంటని కాపాడవచ్చు. మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
2: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
3: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా, కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరపెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని 1 సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను, రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సిపి కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సెస్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఇఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
3: 5000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టం?

0: ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.

0: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.

0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు కలిసి మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అండర్ ల్యాండ్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4.
1: పడిపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
4: పల్లవి గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
4: బాగున్నా మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో చెప్పేమంటారా? మరి
4: చెప్పండి చెప్పండి.
0: ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం అండి.
4: అవును మేడం.
0: మరి ఇప్పటిదాకా మీరు ఏవైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళారా?
4: వెళ్తా అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఏదన్నా చీరిపడి ఉన్నప్పుడు పోతాం మేడం.
0: ఓకే అండి.
4: ముఖ్యంగా నేనైతే ఊటీ పోయినాను.
0: ఓహో.
4: మళ్ళీ ఈ మధ్యనే నాగార్జున సాగర్ పోయినాను.
0: ఓకే అండి.
4: విజయవాడ నాగార్జున సాగర్ అనేది చూసుకొచ్చినాం మేడం.
0: ఓకే అండి. మరి ఇప్పటిదాకా మీకు నచ్చిన ప్రదేశం ఏది?

0: నాకు నచ్చింది అయితే ఎండాకాలం అయితే ఊటీ మంచిది మేడం, చల్లగా హాయిగా ఉంటుంది.
1: ఓకే అండి.
0: మళ్ళీ వస్తే జలపాతాలు అవి చూడాలంటే మనం తప్పనిసరిగా శ్రీశైలం పోతేనే బాగుంటుంది మేడం. అంటే ఈసారి వరద ప్రవాహం రాలేదు మేడం.
1: అవునండి.
0: నేను పోయినసారి కాక దాని ముందుసారి పోయినప్పుడు వరద ప్రవాహం గేట్లన్నీ ఎత్తినాడు మేడం, 24 గేట్లు.
1: ఓహో,
0: చూసేదానికి బాగుండింది మేడం.
1: ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మరి?
0: మేడం ఉప్పెన సినిమాలో
1: ఓకే అండి. ఆ మూవీ నుంచి
0: జల జల జలపాతం నీవు అనే పాట అయింది మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే అమ్మా. పల్లవి చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మాట్లాడుతాను తల్లి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: మీరు టాపిక్ కూడా బాగుంది.
0: ఓకే అండి, మరి చెప్పండి మరి దాని గురించి.
1: అదే అండి, ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు అండి ముందుగా అందరికి.
0: ఓకే అండి.
1: నేనైతే మాకు మా అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, మా చుట్టాలు, మా బంధువులు అందరూ ఉన్న ఊరు విశాఖపట్నం అండి. విశాఖపట్నం జిల్లాలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి తల్లి.
0: అవునండి.
1: అక్కడికి వెళ్ళాను. అక్కడ కైలాసగిరే కాదు, వడాపాకే కాదు, ఆర్కే బీచే కాదు, మొత్తం చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ తిలకించడం జరిగింది. అదే విధంగా నాకు ఇష్టమైన ప్రదేశం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువున్న ప్రదేశం అయినటువంటి తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో స్వామివారు వేయించేసి ఉన్న ఆ యొక్క మందిరానికి వెళ్ళడమే కాకుండా స్వామివారిని కళ్ళారు దర్శించుకోవడమే కాకుండా అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలు కూడా చూడడం జరిగింది. విశాఖపట్నం టు తిరుపతి, తిరుపతి టు విశాఖపట్నం, తిరుమల ఎక్స్ప్రెస్ అంటే నాకు చాలా ఇష్టం.
0: ఓహో, అవునండి.
1: అవునరా పల్లవి చిట్టు తల్లి.
0: మరి ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్ చేశారండి ఎక్కడికైనా వెళ్దామని?
1: ఏంటమ్మా?
0: భవిష్యత్తులో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేశారా ఏదైనా ప్లేస్ కి?
1: ఈ భవిష్యత్తులో చెప్పలేనమ్మా, ఎందుకంటే సివియర్ గా ఉంది నాకు హెల్త్ అనారోగ్యం. అందువల్ల నేను ఆ పరమేశ్వరుడు ఆ వెంకటేశ్వరుడు అవకాశం ఇస్తే తప్ప ఇల్లు కదలలేని పరిస్థితి నాది. ఆ స్వామి ఎప్పుడైనా అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా వెళదామని ఆశపడుతున్నా.
0: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు అప్పటికే కాదు ఇప్పటికే కాదు, ఎప్పటికి కూడా దేవుడితో సమానం కాబట్టి రేడియో, రేడియోలో మాట్లాడుతూ రేడియోలో పార్టిసిపేట్ చేస్తూ నేను అన్ని ప్రదేశాలు చూసినట్టుగా భావిస్తాను అన్నమాట.
0: ఓకే అండి.
1: సరే అండి, ఈవేళ పర్యాటక దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా ఒక పాట అడుగుతాను, ప్రసారం చేయండి పల్లవి గారు.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఈ పాట మా అక్క గారికి, వల్లపూడి నాగలక్ష్మి గారికి, విజయ బంగారు తల్లికి, మా పల్లవి బంగారు తల్లికి, పెరునమ్మ గారికి, బాబాయ్ గారికి, బొడ్డేటి జగన్నాథరం మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత నరేందర్ రెడ్డి గారికి, వీరందరి కోసం ప్రసారం చేయమని మనసారా కోరుకుంటూ నేను అడగబోతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడు ఒక్కడే రారాజురా. ఆ రాజు పాటే ఈ రాజు మాట, నా పేరే రాజు. ఈ పాటలో చిరంజీవి గారు గైడ్ కాబట్టి అన్ని ప్రదేశాలు అక్కడికి వచ్చిన యాత్రికులు అందరికీ, పర్యాటక వారికి వచ్చిన వాళ్ళని అందరికీ చూపిస్తారు. ఈ పాటను మన సోదరులు బండారు శంకరయ్య గారి కోసం కూడా ప్రసారం చేయమని మా పల్లవి చిట్టుతల్లి మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

భాయ్యం ఔర్ బహనో, ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: నా పేరే రాజు.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
2: డాడీ, ఒక నిమిషం.
1: హలో
2: హలో డాడీ,
3: హలో. నమస్తే, శుభ సాయంత్రం మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా మేడం.
1: మస్తాన్ బాషా గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం, సూపర్. మీరు ఎలా ఉన్నారు మేడం?
1: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
3: ఒకసారి చెప్పండి మేడం.
1: ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం అండి. మరి ఇప్పటిదాకా మీరు ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళారా?
3: పర్యాటక ప్రదేశాలు అంటే పోలేదు మేడం, వెళ్ళాలని ఉంది, ప్లాన్ చేస్తున్నాం, వెళ్ళాలి మేడం.
1: ఓకే, ఏ ప్లేస్లు అనుకుంటున్నారు?
3: మామూలుగా మనం అదే అనుకుంటున్నాం, ఢిల్లీ అటు అదంతా చూడాలి, తిరగాలని లాంగ్ షాట్.
1: ఓకే అండి,
3: వెళ్ళాలి మేడం, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ వెళ్ళొచ్చారు.
1: ఓహో,
3: అలా అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది మేడం.
1: అవునండి,
3: మా భారతదేశంలో ఉన్న అద్భుతాలు మనం చూడాలి ఒక్కసారైనా.
1: అవునవును,
3: చాలా సంతోషంగా ఉంది మేడం ఈరోజు ఆదివారం.
1: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
3: మేడం ఈరోజు బొంబాయి పిరుగుడు సినిమాలో నుంచి.
1: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
3: అది మేడం నా ఫేవరెట్ పాట, అది బాలమురళీ కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆ పాట మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నాం మేడం. ఈరోజు మేడం మా ఫ్రెండు నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికాయపల్లె వెంకట సుబ్బయ్య గారి కుమార్తె, తమ్ముడి కుమార్తె పావని పాపకు బర్త్డే విషయం తెలియజేస్తున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?

0: చెప్పండి మేడం.
1: ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం అండి.
0: అవును మేడం.
1: మరి ఇప్పటిదాకా ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళారా?
0: ఇప్పుడు చాలా వెళ్ళాను మేడం నేను.
1: ఓహో,
0: షిరిడి వెళ్ళాను, కాశీ వెళ్ళాను, మదురై, ఇది తిరుచి, అలాగే రామేశ్వరము, నాగపట్నము, అట్లా తిరుపతి, కాణిపాకం, ఇలా చాలా వరకు కవర్ చేశాం మేడం.
1: మరి ఇప్పటిదాకా మీకు నచ్చిన ప్రదేశం ఏదండి వీటిల్లో?
0: నాకు నచ్చిన ప్రదేశం మేడం నాగపట్నం అని మేడం, మద్రాస్ దగ్గర ఉంటుంది. అది మన క్రిస్టియన్స్ చర్చి మతం సంబంధించిన అది పట్టణము. ఆడ 5 చర్చిలు ఉంటాయి. ఆడ బాగా బీచ్ ఉంటుంది, 5 చర్చిలు ఉంటాయి, ప్రార్థన చేస్తుంటారు. అలాగే ఆడ మనకు అన్ని వస్తువులు శంషాకాడ నుంచి మనకు ఏం కావాల్సిన అన్ని అద్దెకు దొరుకుతాయి, అన్ని వస్తువులు దొరుకుతాయి మేడం వండుకొని తినడానికి. అలా చాలా బాగుంటుంది ఆ ప్రదేశం. అలాగే తమ కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఇసుకలో 1 కిలోమీటర్ మోకాళ్ళతో నడుస్తారు మేడం.
1: అవునండి.
0: అది ఎండ అయినా కానీ వాన అయినా కానీ ఏదైనా ఏ టైంలో అయినా కానీ ఆ ఇసుకలో మోకాళ్ళతో నడుస్తారు మేడం. ఆడ హైలైట్ అది. ఇసుకలో మోకాళ్ళతో నడుస్తారు. దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది మేడం ఆడ స్టార్టింగ్ నుంచి ఆ చర్చి వరకు.
1: అది
0: నాకు బాగా నచ్చింది మేడం. బాగా రూమ్స్ కూడా బాగా మనకు అవైలబుల్ ఉంటాయి. బ్రహ్మాండం ఉంటుంది నాగపట్నం అనేది, మేరీమాత గుడి.
1: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: సాంగ్ వచ్చేసి మేడం పాడి పంటల మూవీ నుంచి.
1: ఓకేనండి, ఆ మూవీ నుంచి.
0: ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి, చెడతలే లేనిది చిన్నోడి బండి. ఆ పాడు మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కాదర్ భాష మేడం, నెల్లూరు నుంచి.
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడి దయవల్ల. ఒక చిన్న విన్నపం చెప్పాలి మేడం మీకు.
0: ఏంటండి?
1: ఈ వన్య ప్రాణులకి, వన్య ప్రాణులు ఉంటాయి కదా మాను, కోతులు పక్షులు.
0: అవునండి.
1: వాటికి కొంత సహాయం చేయాలి మేడం, మా శ్రోతలందరికి చెప్పాలని నేను లైన్ లో చెప్తుండా.
0: ఓకే అండి.
1: మేమైతే వెళ్తా ఉంటాం మేడం, ప్రతి సండే పోయేసి కొంత ఆడ కాలేజీ కాడ ఉంటాయి. మేము మా ఫ్రెండ్స్ పోతాం మేడం, ముగ్గురు నలుగురు దాకా పోతాం బళ్ళు వేసుకుని.
0: ఓకే అండి.
1: పోయి కొన్ని పళ్ళు ఏమన్నా, అరటికాయలు బురిటికాయలు అవన్నీ ఇచ్చేస్తాం మేడం, వాటికి మనం సహాయం చేయాలి మేడం.
0: అవునండి.
1: చేస్తే అది వాటికి కూడా కొంత మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం.
0: అవునండి, నిజమే, బాగా చెప్పారు.
1: చేయాలి మేడం అది.
0: ఓకే అండి. మరి
1: ఇవాళ పాట
0: చెప్పండి.
1: మేజర్ చంద్రకాంత్లో సుఖీ భవ.
0: ఓకే అండి,
1: ఆ పాట
0: తప్పకుండా ప్లే చేస్తామండి. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాళ్ళ నుంచి మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: విన్నాం మేడం, ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవం.
0: అవునండి, మరి చెప్పండి, ఇప్పటిదాకా ఏ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళారు?
1: నేను ఆడికి పోలేదు మేడం, తిరుపతికి పోయి ఉన్నాము. మా అమ్మాయి అక్కడ చదువుతుంది కాబట్టి పోయిన ఆడికి.
0: ఓహో,
1: అది ఎగ్జామ్ పోయినప్పుడు విజయవాడ, అటు హైదరాబాదు, అటు పోయి ఉన్నా అంతేగాని అది అందుకోసం ఎక్కడికి పోలేదు మేడం.
0: ఓకే అండి, మరి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే?
1: ఏమి వెళ్తాం మేడం, పిల్లకాయలు పెళ్ళిళ్ళు బొల్లిళ్ళు అయితే ఉన్నప్పుడు పరిస్థితులు బాగలేవు.
0: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఖైదీ సినిమాలో ఇదే మీ డబ్బా అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కబ్బ వయసుకు మనసే వడ దెబ్బ తూసులోని తీపి దెబ్బ చెప్పలేని గాటు దెబ్బ అబ్బా. ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: స్ట్రీట్ నేమ్ మామ్. మేడం,
0: హలో,
1: యువర్ స్ట్రీట్ నేమ్? మామ్
0: పల్లవి అండి.
1: ఓకే అండి. మేడం, నా పేరు వచ్చేసి పుణపాటి వెంకటేష్. మేడం,
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారు? మరి చెప్పండి, ఇప్పటిదాకా ఏ ప్రదేశాలకు వెళ్ళారు?
1: మస్తు ప్రదేశాలు తిరిగినా మేడం. మన షో అయిపోతా అంత టైం వరకు కొద్ది టైం లేదు. నేను ఇప్పుడు చూడవలసింది చెప్తా మేడం, మస్తు చూసినా.
0: ఓకే అండి, తప్పకుండా.
1: నేను అయోధ్య చూడాలనుకుంటున్నా మేడం. చూసినా చాలా ఉన్నాయి, వద్దులే, చూసినాయి మళ్ళెందుకు అని అట్లా అంటున్నా మేడం.
0: ఓకే అండి.
1: అయోధ్యలో చూడదగ మంచి ప్రాంతం మేడం. మన మా శ్రీరామచంద్రుడు పుట్టిన ప్రదేశం కదా, ఫ్యామిలీతో వెళ్ళాలని నా ముఖ్య ఉద్దేశం మేడం. చూడాలి మేడం, మనం సంవత్సరం అంతా కష్టపడి ఇయర్ కు ఒకసారి ఎక్కడైనా ఒక టూర్ ప్రయత్నం పెట్టుకోవాలని నా ఉద్దేశం మేడం.
0: అంతే అండి,
1: హ్యాపీనెస్ ఉంటుంది మేడం మైండ్ కూడా. ఏమంటారు, మన పదును పెట్టిన

0: ఉంటుంది, మరి ఒక రిలీఫ్ అనేది ఉంటుంది మేడం. ఎప్పుడు సంవత్సరం అంతా కష్టపడి పని చేసుకుంటుంటూ అది నేను అంత ఇంపార్టెంట్ ఇయ్యా మేడం. టూర్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను మేడం నేను. పల్లవ్ గారు,
1: ఓకే అండి.
0: నాకైతే టూర్ అంటే చాలా ఇష్టం మేడం. ఒక్కొక్కసారి 2 ఇయర్ల 2 సార్లు కూడా పోతాం మేడం. ఈ మధ్య శ్రీశైలం, కోటప్పకొండ అక్కడ వెళ్ళి వచ్చిన, ఇంకా అరుణాచలం, భద్రాచలం, విజయవాడ, కనకదుర్గా, తిరుపతి, మస్తు తిరిగిన మేడం. చాలా మంచి అందులో హ్యాపీనెస్ ఉంటుంది మేడం. అట్లా
1: అవునవును
0: బాగుంటుంది. పాట వచ్చేసి
1: చెప్పండి.
0: రక్షకుడు మేడం నాగార్జున్.
1: ఏం మూవీ అండి?
0: రక్షకుడు నాగార్జున్.
1: ఓకే అండి. ఆ మూవీ నుంచి తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నా పేరు లక్ష్మయ్య, సాతాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నా మేడం. సాతాపూర్ నుంచి.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరూ మంచిగా ఉన్నాం మేడం, అందరూ మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా కోరుకుంటున్నా మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? ప్రపంచ పర్యాటక దినోత్సవం.
1: పర్యాటక దినోత్సవం మేడం?
0: అవునండి. మరి ఇప్పటిదాకా ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళారా?
1: మేడం ఎక్కడ మేడం, నేనైతే
0: ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా పోనీ?
1: అనుకుంటుంటా కానీ ఇప్పుడు మేడం, నిన్న కూడా మేడం, నిన్న కూడా మాట్లాడే టాపిక్ ఇదే ఉంది కానీ నిన్న కూడా మేడం.
0: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: మేడం నాకు కృష్ణ సినిమా మేడం, మన ఏది ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: ఏదైనా పాడాలి మేడం, ఏదో పాడాయి మేడం ఇద్దరు దొంగల.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈ రోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్ట్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి

0: లక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత

0: సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: సెల్ 9989342009.

0: ఎల్జి, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. హై లిసనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. జై జయరాం, జై జయరాం, ఎదలో కొలువైన శ్రీరామ్ అంటూ సాగుతుంది రామాయణ. రామాయణ సినిమాలోని జై జయరాం పాట భారతీయ ఇతిహాసం రాతం వహిస్తున్న హిందీ సినిమా రామాయణ. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. ఫ్రైమ్ ఫోకస్ స్టూడియోస్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై నమిత్ మల్హోత్రా, యష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా తొలిభాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుండగా బలిభాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. తాజాగా తొలిభాగంలోని జై జయరాం అనే పాట తెలుగు లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. జగతిని ఆవహించిన, నిశీధిని వధించిన, మదిభయము ప్రక్షాళించిన, ధైర్యం పేరే రామ్ సీతారాం అంటూ ఈ పాట లిరిక్స్ అవుతాయి. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ జయ జయరాం పాటకు హృదయం శ్రీరాముడి నామాన్ని శక్తివంతంగా పదే పదే స్మరించడమే ప్రేక్షకులకు ఈ పాట మంచి అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నారు.

అని పేర్కొన్నారు. జయ జయరాం పాట శ్రీరాముడితో మనకున్న ఈ వ్యక్తిగతమైన శాశ్వతమైన అనుబంధం నుండి వచ్చింది. రామాయణ సినిమాను ఎంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నప్పటికీ ఈ సినిమాకు అసలైన పునాదులు భావోద్వేగం, విలువలు, భక్తి అని చెప్పారు నమిత్ మల్హోత్రా. జయ జయరాం మూడు సులభమైన పదాలే, కానీ వాటిలో ఒక సంపూర్ణమైన ప్రార్థన ఉంది. ఈ పాట విన్నప్పుడు ప్రేక్షకులకు తాము ప్రార్థన చేస్తున్న భావన కలుగుతుంది అన్నారు రాకేంద్ర మౌళి.

വെൽക്കം ബാക്ക് ടു ടോളിവുഡ് ടോക്കീസ്. പ്രഭാസ് ഹീറോഗൻ നടിച്ച പാൻ ഇന്ത്യൻ ഫിലിം കൽക്കി 2898 എഡിക്ക് സീക്വലുക കൽക്കി 2898 എഡി 2 രൂപംതിസ്തുന്ന സംഗതി തെലിസിന്ദി. ഈ സിനിമ ഷൂട്ടിംഗ് അക്ടോബറിലോ ആരംഭം കാണുന്നത്. നാഗശ്വിൻ ദർശകത്വം വഹിച്ച കൽക്കി 2898 എഡിലും അമിതാഭ് ബച്ചൻ, കമൽഹാസൻ, ദീപിക പദുക്കുനി, ദിസ പട്ടാനി കീലക പാത്രത്തിൽ പോഷിച്ചു. വൈജയന്തി മൂവീസ് പൈ അശ്വിനി ദത്ത് നിർമ്മിച്ച ഈ ചിത്രം 2024 ജൂൺ 27 വിടുതലി സൂപ്പർ ഹിറ്റ് ഗാ നിലച്ചിന്തി. ഈ മൂവിക്ക് സീക്വൽ ഉണ്ടെന്ന് ഗതംലോനെ പേർക്കുന്ന ചിത്ര യൂണിറ്റ് താജാഗാ ഓ അപ്ഡേറ്റ് ഇച്ചിന്തി. കൽക്കി 2898 റെഗുലർ ഷൂട്ടിംഗ് ని అక్టోబర్లో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ గా రూపొందించిన కల్కి 2898 ఏడి కోసం నాగశ్విన్ సృష్టించిన ప్రపంచాన్ని ఇప్పుడు కల్కి 2898 ఏడి 2 కోసం మరింత భారీ స్థాయిలో విస్తరిస్తున్నా. ఈ సీక్వెల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరోసారి అలరించబోతున్నారు. మా సినిమా 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. ప్రభాస్తో పాటు ఇతర నటీనటులు అక్టోబర్ నుండి షూటింగ్ లో పాల్గొంటారు. 2027 జూన్ లోపు చిత్రీకరణ పూర్తి చేయాలని నాగశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంపులో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్

0: హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కొండ కోన, కోరసుపాడే ఊరువాడ, గుంపులు గూడే, సత్యనమ్మకాడ విన్నా, కొత్త పాట పాడనా, నిప్పు నీరు డప్పై మూగి, గాలి ధూళి తాళం వేసి, పెద్ద పెద్ద గమకాలుండని బట్టి పాటి పాడనా అంటూ సాగుతుంది కొండా కోన కోరసుపాడే పాట. ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన గరివిడి లక్ష్మి సినిమాలోనిది ఈ పాట. వెండి తెరపై గరివిడి లక్ష్మిగా ఆనంది నటించగా వికే నరేష్, రాశి, రాక్, మయూర్, శరణ్య, ప్రదీప్, అంకిత్ కుయ్యర ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వంలో టీజే విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 17 అక్టోబర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొండ కోన కోరసు పాడే ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు ఈ చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సాహిత్యం అందించి అనన్య భట్తో కలిసి పాడారు. ప్రకృతిలో ప్రతి ధ్వని వింటూ నాతో పాటే పెరిగింది పాట, ఇడు చేర్చుతుందో ఏమో నన్ను ఈ పాటే అంటూ ఈ పాట సాగుతుంది. లిజనర్స్, మరి ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. అమరన్ చిత్రంలో మేజర్ ముకుంద్ వరదరచనగా సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు కథనాయకుడు శివకార్తికేయన్. ఈయన SK2 వర్కింగ్ టైటిల్తో ఓ చిత్రంతో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పార్కింగ్ ఫేమ్ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతోందని సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక కారు చుట్టూ కొంతమంది రౌడీలున్న ఓ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. వాళ్లు ఎంత ఎక్కువ మంది వస్తే అతనంత గొప్పగా కనిపిస్తాడు, ఈ రోజు షూటింగ్ ప్రారంభం అనే వ్యాఖ్యతో సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. రీజనస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఇప్పటి వరకు రణబాలి నుంచి విడుదలైన కొన్ని ఫోటోలను చూసే ఉంటారు. మరి తాజాగా కొత్త పోస్టర్ అంటూ మరో ఫోటోని విడుదల చేసింది యూనిట్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ రణబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ఈ చిత్రాన్ని నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్16 విజయదశమి సందర్భంగా రణబాలి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడేలా విడుదల తేదీ ఉన్న విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. మాతృభూమిని, తన ప్రజల్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేసి వీరతిలకం పెట్టుకున్న యోధుడు రణబాలిగా ఈ పోస్టర్లు విజయ్ దేవరకొండ కనిపించారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి సినిమాని రూపొందించారు. లిజనర్స్, మరి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న రణబాలి మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2023 విడుదలైన

సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రజనీకాంత్ నెల్సన్ కాంబినేషన్ లోని జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కింది. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి వన్ సన్ వన్ మూన్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలై మన దిక్కు మొక్కైపోడ కావాలంటే వన్ సన్ వన్ మూన్ అండ్ వన్ అంటూ ఈ పాట సాగుతుంది. హైసెన్బర్గ్ భాస్కర్ పట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా ఎస్ఎస్ కృష్ణ ఇన్నో గంగాలతో కలిసి ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ పాటను పాడారు. ఎస్ జయసూర్య, విద్యాబాలన్, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మీనా మీనన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. లిస్నర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ September 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
4: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అండ్ దాన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866585873.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
0: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ మన థీమ్ మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే చూసి చూడంగానే ఫ్రమ్ ద మూవీ చలో. నాగశౌర్య అండ్ రష్మిక మందన లీడ్ రోల్స్ కి నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి

సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే I will do the talking night from the movie Agent Vinod. Saif Ali Khan and Kareena Kapoor leaders ko nadichina ee super hit movie ki music aithe Preetam andinchuga, Neeraj Sridhar and Aditi Singh Sharma kalpi aalpichina ee super hit song ki lyrics aithe Amitabh Bhattacharya andincharandi. Mari veellandra combination lo ochina ee super hit song mikosam play chesabothunnam. Listen it and enjoy.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే రంగ్ దే ఫ్రమ్ ద మూవీ ఆ. నితిన్ అండ్ సమంత రూత్ ప్రభు లీటర్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా, రమ్య, రాహుల్ నంబీర్ అండ్ సాయి శివాని కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగయ్య శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే కౌన్ కిస్కో బాద్సకా ఫ్రమ్ ద మూవీ కాలియా. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ గా నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఆర్ డి బుర్మా అందించగా, మొహమ్మద్ రఫీ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే మజ్రోహ్ సుల్తాన్ పురి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నా.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ gifts kuda. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.
1: So listeners, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే ఏమి చేయమందు వే ఫ్రమ్ ద మూవీ ప్రియురాలు పిలిచింది. అజత్ సింగ్ అండ్ తబూ లీటర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఏఎం రత్నం అండ్ శివ గణేష్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజింటర్ ఎంజాయ్.
2: లేదన్న మాట తట్టుకోమంటే

సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే బంజారా ఫ్రమ్ ద మూవీ ఏక్తా టైగర్. సల్మాన్ ఖాన్ అండ్ కత్రీనా కైఫ్ లీడ్ రోల్ తో నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే సోహెల్ సెన్ అందించగా, సుఖ్విందర్ సింగ్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే నీలేష్ మిశ్రా గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే ఎందుకో ఏమో ఫ్రమ్ ద మూవీ రంగం. జీవా అండ్ కార్తిక కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించగా, అప్పల్ రాజు అండ్ ప్రశాంత్ ని కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

లిసనర్స్ విన్నారు కదండి, ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ స్టేట్ యూనియన్ రేడియో విష్ణు 90.4 ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంఘం సెనింగ్ ఆఫ్. నేను మీ ఆజే గాయత్రి.